శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 14వ తేదీ బుధవారం 100.2 ఎఫ్ఎం మెగాహెర్ట్స్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

రేపటి ప్రార్థనల షిరిడి హారతులింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇలా పొదుగులటి సంధి రాత్రి 11 గంటల దాకా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు

ఇలా పొదుగల 7:15 ఎన్నో అక్కరకచ్చే ముచ్చట్లను వినిపించే అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన రొమ్ము క్యాన్సర్ వ్యాధి లక్షణాలు నిర్ధారణ చికిత్సల గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట విడతారు కె లెనిన్. పూలకే పూజ కవి రచయిత చిందం ఆషన్న ప్రసంగం ప్రసారమవుతుంది. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు విశిష్టత గురించి పంచాంగకర్త చిగిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగం ప్రసారమవుతుంది. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇవాళ్టి అంబటల సంగతులు కార్యక్రమంలో. 8:30 బతుకమ్మ పాట ఏనుగుల శంకరమ్మ బృందం పాడిన పాట ప్రసారమవుతుంది. 8:35 దాకా తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే సింహవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

మీరు వచ్చే మీకు నచ్చిన పాటలను వినిపించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఈ ఎల్ల పొద్దుగల 9:05 నుండి 10:15 సింగిడి సినీ గీతాల కార్యక్రమంలో, సాయంత్రం 5 మాట చెప్పుని పాట ఇండ్రిలా, రాత్రి 8:30 సంధి 8:45 దాకా హుషారు కార్యక్రమంలో మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. ఇక పొద్దుగల 10:30 దాకా తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 3:05 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రాల నుంచి ప్రసారమవుతాయి. సాయంత్రం 5:30 రూపకం ప్రసారమవుతుంది. తీరొక్క పూల జాతర బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ కె రామేశ్వర్ కేలిని. సాయంత్రం 6:20 గిరిపథం కార్యక్రమంలో ఆదిలాబాద్ మండలం ఖండాలకు చెందిన జాదవ్ బావురావు బృందం పాడిన చిత్రలేఖ పాటలు మొదటి భాగం వింటారు. ఇంకా సాత్నాల మండలం సైద్పూర్ దౌన గ్రామానికి చెందిన రాతోడు విమలాబాయి బృందం పాడిన పెళ్లి పాటలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఇలా రాత్రి 7:15

అంశాలకు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో కంది పంటలో చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్దతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చట ప్రసారం అవుతుంది. ముచ్చట పెడతారు పి కమలకర్ రెడ్డి. ఇంకా భూభౌతిక సమస్యలు యాజమాన్య పద్దతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు పి అశోక్. రాత్రి 8:00 8:30 దాకా తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే ముత్యపు పందిరి సేవపై ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 80వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తున్నది సుమనస్పతిరెడ్డి. రాత్రి 9:45 చెవికింపు కార్యక్రమంలో ప్రేమ్ జోషువా, మనీష్ వ్యాస్ స్వర రచనలు ప్రసారమవుతాయి.

రాత్రి పదిగొట్టంగా మావ కార్యక్రమంలో సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్ సింగ్ బృందం వినిపించే శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర మొదటి భాగం ప్రసారమవుతుంది. ఇవి ఇయల మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. వీటితో పాటు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:40 కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో ప్రాంతీయ వార్తలు. 6:55 సంస్కృతంలో వార్తలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. తిరిగి 7:15 అంబటల సంగతులు కార్యక్రమంలో కలుద్దాం. ట్యూన్ చేసి వింటూ ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. కృష్ణా, గోదావరి, పెన్నా, కావేరీ నదుల అనుసంధానం ద్వారా ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సాయంకాలం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. కాగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయంలో అరగంట పాటు భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. రాష్ట్రపతి దర్శనం అనంతరం భక్తులకు యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయని వెల్లడించారు. విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి సి విజయ్ జోసెఫ్ నిన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు ముఖ్యమంత్రులు ప్రసంగించారు. తమిళనాడు రాష్ట అభివృద్ది లక్ష్యంగా విజయ్ పనిచేస్తున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పెన్నా, గోదావరి, కృష్ణా, కావేరీ నదులను అనుసంధానం చేస్తే 4 రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: దళపతి విజయ గారు మొట్టమొదటిసారిగా వేరే రాష్ట్రానికి వచ్చారు. వారికి ఒక పట్టుదల ఉంది, తమిళనాడుని అభివృద్ధి చేయాలని ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. రాష్ట్రాలు వేరు, కానీ మా అభిమతం ఒకటి, భారతదేశం బాగుపడాలి. గోదావరి, కావేరి కూడా అనుసంధానం జరుగుతుంది.

0: ఇది జరిగితే ఐదు నదులు కలుస్తాయి, నాలుగు రాష్ట్రాలు బాగుపడతాయి.
1: అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ మాట్లాడుతూ, విజయవాడ ప్రజలను కలుసుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలుపుతూ,
2: ఈ నవరాత్రి ఉత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నారు. మీకు అందరికీ నా నవరాత్రి శుభాకాంక్షలు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గురించి ఆనరబుల్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో డిస్కస్ చేయడానికి విజయవాడకి వచ్చినందుకు రొంబ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ విజయవాడ ఫర్ యువర్ హాస్పిటాలిటీ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ.
1: సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సింగరేణి ప్రాంత శాసనసభ్యులతో కలిసి ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. 38,737 మంది శాశ్వత ఉద్యోగులకు సగటున 153,912 రూపాయల చొప్పున 29,717 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి 5,500 రూపాయల చొప్పున దసరా ప్రోత్సాహకాలను అందించనున్నట్లు వెల్లడించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవానిలంకలో సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన బోట్లు వలలను కేంద్ర మంత్రి నిన్న మత్స్యకారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెదమైనవానిలంక మత్స్యకారుల అభివృద్దికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు. సముద్ర కోత నివారణకు గోడ నిర్మాణం, డిజిటల్ భవనం, ఇళ్లకు సోలార్ విద్యుత్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు మహాచండీదేవి అవతారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
3: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. సంపద, సౌభాగ్యం, ఐశ్వర్యానికి ప్రతీకగా అమ్మవారిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. రద్దీ దృష్ట్యా తెల్లవారుజాము నుంచే భక్తులను ఈరోజు దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం అమ్మవారిని దర్శించుకోనున్నారు. నిన్న రాత్రి అమ్మవారిని తమిళనాడు ముఖ్యమంత్రి సి విజయ్ జోసెఫ్ దర్శించుకున్నారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
1: ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాలలో నిన్న భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు అట్ల బతుకమ్మను నిర్వహిస్తున్నారు.
4: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి మీరు ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. అతిథి
1: మహిళలు, బాలింతలు, కిశోర బాలికలకు నాణ్యమైన పోషకాహారం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పోషకాహార సేవలపై విశాఖపట్నంలో నిర్వహించిన సాంకేతిక సంప్రదింపుల సదస్సులో ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పోషకాహార లోపాలు, రక్తహీనత నివారణకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని వలస కుటుంబాలు, పనిచేసే మహిళలకు పోషకాహార సేవలను చేరువ చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. ఏలూరు నగరంలోని 3 ప్రాంతాల్లో 2,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణయ్యతో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ,
5: బోర్ లైన్, బోర్కు సంబంధించిన వర్కులైనా కానీ, తాగునీరు సమస్యకైనా కానీ, అన్ని కూడా సమస్యలకు సంబంధించి శంకుస్థాపనలు చేస్తున్నాం. డెవలప్మెంట్ లో ఎక్కడ కూడా తగ్గకుండా మనకుండే ఫండ్స్ అన్ని కూడా యూటిలైజేషన్ చేసి కాన్సిన్సీలో ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నా కూడా రెగ్యులర్ గా చేసుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ, ఇవాళ మీరు చూస్తే ఒక ఏలూరులోనే ఎన్ని అభివృద్ది కార్యక్రమాలు చేశారంటే అన్ని అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో కూడా మీకు మంచి మెజారిటీ వస్తుంది.

0: ప్రభుత్వ సేవల్లో నాణ్యత, భద్రత, సౌలభ్యాన్ని పెంచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. ప్రభుత్వ ధృవపత్రాల భద్రత, మన్నికను పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మీసేవా సర్టిఫికేట్ పేపర్ను హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనన మరణ ధృవపత్రాలతో పాటు విద్య, ఉద్యోగ, ఇతర అధికారిక అవసరాలకు సంబంధించిన పత్రాలు ప్రజల జీవితాల్లో ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సన్నాహక అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి మధ్య బంగాళాఖాతం వరకు ఆవరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని బీసీ వర్గాల కోసం త్వరలో ప్రత్యేక బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురానున్నట్లు భూగర్భ గనులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, బీసీల రాజకీయ, ఆర్థిక, విద్యా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్టపతి ద్రౌపది మున్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. కృష్ణా, గోదావరి, పెన్న, కావేరీ నదుల అనుసంధానం ద్వారా ప్రయోజనం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా కెనడా దేశస్య ప్రధానమంత్రి మార్క్ కార్నీ చ ద్వయోః దేశయోః ద్విపక్షీయ సంబంధేషు ప్రాప్తాం సకారాత్మక ప్రగతిం అగ్రె నేతుం తథా సామరిక సహయోగస్య ప్రముఖ క్షేత్రేషు సార్థక పరిణామాని ప్రాప్తుం సహమతిం ప్రకటితవంతౌ. ఏతేషు క్షేత్రేషు వాణిజ్యం, ఊర్జాక్షేత్రం, ప్రౌద్యోగికీ, సురక్షా తథా ఉభయోః దేశయోః జనానాం మధ్యే పారస్పరిక సంబంధాః సమ్మిళితాః సంతి. ఉభయోః మధ్యే దూరభాష మాధ్యమేన సౌహార్దపూర్ణః ఫలదాయకః చ సంవాదః జాతః. శ్రీమోదీ సామాజిక సంచారపటలె ప్రకాశితె ఏకస్మిన్ సందేశే ఉక్తవాన్ యద్ భారతం కెనడా దేశశ్చ మిలిత్వా అధిక స్థిరస్య సమృద్ధస్య చ విశ్వస్య నిర్మాణే యోగదానం దత్తః. ఏతన్మధ్యే కెనడా దేశస్య విదేశమంత్రి అనీతా ఆనందః హ్యః సాయంకాలె ద్విదివసీయ భారతయాత్రాయై నవదిల్లీం సంప్రాప్తవతీ. యాత్రాయాః అవధౌ సా అద్య విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ తథా కౌశల వికాస ఉద్యమితా మంత్రిణా జయంత చౌధరిణా సహ మిలిష్యతి. బిహార రాజ్యస్య వైశాలీ జనపదస్య రాఘోపుర దియారా క్షేత్రే హ్యః రాత్రౌ గంగానద్యాం నౌకాయాః విపర్యయేణ 13 జనాః మృతాః. వైశాలీ జనపదస్య జనపదాధికారీ వర్షాసింహః వార్తాహరాన్ సంసూచయంతి అవదత్ యత్ నౌకాయాః విపర్యయణానంతరం 6 జనాః రక్షితాః. మృతకేషు అధికాంశాః అల్పవయస్కాః సంతి. యే భోజసమారోహే భాగం గ్రహీతుం నౌకయా యాత్రాం కుర్వంతః ఆసన్. నౌకాయాం ప్రాయః 15 తః 20 పర్యంతం

0: जनाः आरूढाः आसन्। उत्तमचिकित्सायै अन्ये सप्तजनाः अन्यस्मिन् चिकित्सालये प्रेषिताः। उपराष्ट्रपतिना सीपी राधा कृष्णन वर्येण तथा प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना च अस्यां नौका दुर्घटनायां जनहानिं प्रति दुःखं प्रकटितवन्तौ। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते।
1: विशद वृत्तान्ताय एक्स् माध्यमे @AIRNewsAlerts इति अनुगच्छन्तु। यूट्यूब मञ्चे च न्यूज ऑन AIR ऑफिशियल वाहिन्याः अनुग्राहकाः भवन्तु।
0: बिम्स्टेक सदस्य देशानां गृहमन्त्रिणां प्रथमं सम्मेलनं नवदिल्ल्यां दिल्ली घोषणायाः स्वीकरणेन सम्पन्नम्। अस्मिन् घोषणापत्रे बिम्स्टेक सदस्य देशैः आतंकवादं समेत्य सर्वप्रकारकस्य आतंकवादस्य तथा आतंकवादं पोषकस्य हिंसात्मकस्य उग्रवादस्य च कट्वालोचना कृता। घोषणापत्रे सदस्य देशैः संयुक्त राष्ट्र चार्टर इत्येतस्य अन्ताराष्ट्रिय विधेः च अनुसारेण समग्रतया निरन्तरं च प्रयत्नैः आतंकवादस्य तथा हिंसात्मकस्य उग्रवादस्य च निवारणं प्रतिरोधः समूलोच्छेदनं च कर्तुं स्वसंकल्पः पुनरुक्तः। सदस्यदेशैः संयुक्तराष्ट्रसङ्घस्य अधिकारपत्रस्य अन्ताराष्ट्रिय विधेः च अनुरूपं व्यापकतया निरन्तरं च प्रयत्नं कृत्वा आतंकवादस्य तथा आतंकवादं प्रोत्साहयतः हिंसात्मकस्य उग्रवादस्य निवारणं प्रतिरोधः उन्मूलनं च कर्तुं स्वकीयः संकल्पः पुनः दृढीकृतः। पुरुष क्रिकेट क्रीडायां भारतम् अद्य हैदराबादे चतुर्थे विंशति प्रतिविंशति अन्ताराष्ट्रिय प्रतिस्पर्धायां वेस्टइंडीज दलं सम्मुखीकरिष्यति। एषा स्पर्धा भारतीय समयानुसारं सायं 7 वादने आरप्स्यते। इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम జనగాం జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక మనకు అందిస్తారు శ్రీ బి నరసింగరావు.
3: జనగామ జిల్లా సమగ్ర అభివృద్ది ధ్యేయంగా అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు జనగామ జిల్లా దిశ కమిటీ చైర్పర్సన్ కాడియం కావ్య సూచించారు. జిల్లా గులాబీల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ దిశ కమిటీ సమావేశంలో ఎంపీ కావ్య పాల్గొని మాట్లాడారు. జిల్లా అభివృద్దిని లక్ష్యంగా పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి కోరారు. ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని జనగామ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వానాకాలం ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లపై వ్యవసాయ పౌర సరఫరాల శాఖ సహకార శాఖ మార్కెటింగ్ శాఖ డిఆర్డీఓ రవాణా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆయా శాఖల అధికారులను రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆదేశించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని స్టేషన్ ఘన్పూర్ లింగాల ఘన్పూర్ జాఫర్గఢ్ మండలాల్లోని ఇందిరమ్మ గృహ లబ్దిదారుల ఎంపిక జనగామ జిల్లా కలెక్టరేట్ లో డ్రా ద్వారా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నేతృత్వంలో మొత్తం 3 మండలాలకు కలిపి 108 మంది లబ్దిదారులను డ్రా పద్దతిలో ఎంపిక చేశారు. డ్రా మొత్తం వీడియో చిత్రీకరణ ద్వారా చేపట్టారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగును ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జిల్లా రైతులకు సూచించారు. జిల్లాలోని బచ్చన్నపేట మండలం కేసిరెడ్డిపల్లి బోనకల్లూరు గ్రామాల్లో కలెక్టర్ పంటల క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సందర్భంగా మాట్లాడారు. జీవామృతం మన జీవామృత వర్మి కంపోస్ట్లతో పాటు అవసరమైన రసాయన ఎరువులను సమతుల్యంగా వినియోగిస్తూ వరి మిరప పంటల సాగును చేస్తున్న రైతుల పంట పొలాలను కలెక్టర్ పరిశీలించారు. రైతులు పాటిస్తున్న వ్యవసాయ పద్దతులను అడిగి తెలుసుకున్నారు. 11వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆయుర్వేద వెల్నెస్ యోగా వాక్ కార్యక్రమాలను స్థానిక నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించారు. నిర్వహించారు. యోగా వాక్ ర్యాలీని జనగామ జిల్లా వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం

0: కలెక్టరేట్ లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన ఆయుర్వేద యోగ విశిష్టతపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని జీడికల్ శ్రీ రామచంద్రస్వామి దేవాలయంలో నవంబర్ 24 నుంచి 29 వరకు జరిగే కార్తీక మాస బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లను చేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. లింగాల గణపురం మండలంలోని జీడికల్ గ్రామంలో గల శ్రీ రామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో 2026 కార్తీక మాస బ్రహ్మోత్సవాల జాతర ఏర్పాట్లపై కలెక్టర్ డీసీపీతో కలిసి ఎమ్మెల్యే సమీక్ష జరిపారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమం కింద జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై డాక్టర్ హరికృష్ణ విద్యార్థులకు వివరించారు. 1444 టోల్ ఫ్రీ నంబర్పై అవగాహన కల్పించారు. రాష్ట గృహ నిర్మాణ రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జనగామ జిల్లా కేంద్రంలో పర్యటించారు. సుమారు 70 కోట్లకు పైచిలకు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో 1,77 లక్షల విలువ గల 16 చెత్త సేకరణ నూతన ఆటోలను జేసీబీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతరంగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. స్థానిక వీవర్స్ కాలనీలోని ఇందిరమ్మ గృహాలను ప్రారంభించి లబ్దిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కొత్త ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 1న అర్హత తేదీగా నిర్ణయించారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. 2026 నవంబర్ 1 నాటికి కనీసం 3 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు ఫామ్ 18 దరఖాస్తులు ఏఈఆర్ఓలకు సమర్పించాలని తెలిపారు. డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారని కలెక్టర్ తెలిపారు. సమగ్ర శిక్ష తెలంగాణ ఆధారంగా సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన ర్యాంకింగ్స్ లో జనగామ జిల్లా రాష్టంలో ప్రథమ స్థానాన్ని సాధించింది. విద్యారంగానికి సంబంధించిన వివిధ కీలక సూచికల్లో జిల్లాలో నమోదైన పురోగతిని పరిగణనలోకి తీసుకుని రూపొందించిన నివేదికలో జనగామ జిల్లా 151.29 పాయింట్లు సాధించిందని అధికారులు వెల్లడించారు.
1: బి నరసింగరావు గారు అందజేసిన జనగాం జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెల్లడింది. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోంమంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోంమంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని, సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని ఉగ్రవాద రూపాలు, ప్రకటనలను బిమ్స్టెక్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్య సమితి చార్టర్డ్ అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, ఎదుర్కోవడానికి సమూలంగా అణిచివేయాలని సంయుక్తంగా ఈ ప్రకటనలో తెలిపారు. అనుసంధానమైన, సురక్షితమైన, స్థిరమైన, అభివృద్ది చెందిన, సుసంపన్నమైన బిమ్స్టెక్ ప్రాంతాన్ని సాకారం చేయడానికి ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయాలనే నిబద్దతను పునరుద్ఘాటించారు. సభ్య దేశాల్లో ఉగ్రవాద దాడి బాధితులు, వారి కుటుంబాలు, ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రగాఢ సానుభూతి, సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా బాధ్యులైన వారిని చట్టం ముందు నిలపాలని పిలుపునిచ్చారు. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, మనీ లాండరింగ్ నిరోధక రంగాల్లో కార్యాచరణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని ఢిల్లీ డిక్లరేషన్ కోరింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో జయశంకర్ మాట్లాడుతూ, ఇరు దేశాల వాణిజ్య మంత్రులు దీనిపై పనిచేస్తున్నారని, చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అమెరికాతో భారత్కు బలమైన వ్యూహం

వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. చైనా విషయానికి వస్తే సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని జయశంకర్ అన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు సద్దుమణుగుతున్నందున సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని తెలియజేశారు. అయితే భారత్ చైనా మధ్య వాణిజ్య సమతుల్యత పూర్తిగా లోపించిందని, చైనాలో తమకు సమాన అవకాశాలు లభించడం లేదని తెలిపారు. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఏ వస్తువులోనూ చైనా సాంకేతికత ఉందనే అనుమానానికి కూడా తావులేదన్నారు. ఉక్రెయిన్ యుద్దం కారణంగా రష్యా ఆసియా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతోందని, రష్యాకు బహుళ ప్రత్యామ్నాయాలు ఉండడం భారత్కు ప్రపంచానికి కూడా ఎంతో ప్రయోజనకరమని డాక్టర్ జయశంకర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వరి కోతల సీజన్లో పంట వ్యర్థాల నిర్వహణను మిషన్ మోడ్లో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి అంతర్ మంత్రిత్వ శాఖల సమీక్షా సమావేశం నిర్వహించింది. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సంయుక్తంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయని, రైతులు తదుపరి పంటను సాగు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులకు సులభమైన అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలు అందించాలని చెప్పారు. పంట వ్యర్థాలను కాల్చకుండా నివారించడం మాత్రమే కాకుండా రైతులు వ్యర్థాలను దహనం చేయాల్సిన అవసరాన్ని పూర్తిగా తొలగించే వ్యవస్థను అభివృద్ది చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మరోవైపు పంట వ్యర్థాల దహన సంస్కృతులను అరికట్టడానికి క్షేత్రస్థాయి పర్యవేక్షణ, చట్టపరమైన చర్యలను మరింత తీవ్రతరం చేయాలని పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో దినసరి కూలీల కుటుంబం నుంచి వచ్చిన ఆయన మంత్రివర్గంలో సేవ చేయడం తన జీవితంలో గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. రాబోయే 2029 లోక్సభ ఎన్నికల దృష్ట్యా తమిళనాడులో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి పూర్తి సమయం కేటాయించాలని, పార్టీ కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయాలని తాను కోరుకుంటున్నట్టు తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాలో ముర్ము పాల్గొంటారు. మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 2 జ్యుడీషియల్ అధికారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని ప్రకారం ధర్మలింగం, లింగేశ్వరన్, బలదండాయుధం, కార్తికేయన్ మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. బీహార్లోని వైశాలి జిల్లా రాఘేపూర్ దియారా ప్రాంతంలో గంగానదిలో పడవ బోల్తాపడిన ఘటనలో 13 మంది మరణించారు. రాఘేపూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా 6 రక్షించినట్టు వైశాలి జిల్లా మ్యాజిస్ట్రేట్ వర్షా సింగ్ తెలిపారు. మృతి చెందిన వారిలో పడవలో ప్రయాణిస్తున్న చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. పడవలో సుమారు 15 నుండి 20 మంది వరకు ప్రయాణికులున్నారు. మరో 7 మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ పడవ ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి కూడా ఈ సంఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. దేశీయ నౌకా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ నౌకా నిర్మాణ మిషన్ కింద 2 ప్రత్యేక పరపతి నష్ట బీమా ఉత్పత్తులను కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రకటించారు. ముంబైలో జరిగిన మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు.
ఎగుమతి

0: దేశీయ ప్రాజెక్టులను రక్షించడానికి ఈ పాలసీలు దోహదపడతాయని తెలిపారు. నౌకా నిర్మాణం సుదీర్ఘ ప్రక్రియ అని, ఆలస్యమైన చెల్లింపుల భయం లేకుండా షిప్ యార్డులు ప్రపంచస్థాయి నౌకలను నిర్మించేలా ప్రభుత్వం భద్రతా వలయాలు కల్పిస్తోందని అన్నారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఇందోర్లో జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై 14 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ రాజస్థాన్లలో ఉరుములతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన పడే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, విదర్భ, కేరళ, మాహే, కర్ణాటకలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తీర ప్రాంత కర్ణాటక, కొంకణ్, గోవా ప్రాంతాల్లో వేడిగా ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండి వెల్లడించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో చెక్ రిపబ్లిక్ ఉపాధ్యక్షులు, పరిశ్రమలు, వాణిజ్య మంత్రి కరెల్ హవ్లిచెక్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి, సంయుక్త తయారీ, పారిశ్రామిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఉన్న మార్గాలపై తాము చర్చించినట్టు పీయూష్ గోయల్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోం మంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

అంబటాల సంగతులు. ప్రతి అంశాన్ని గురించి తెలియజేస్తూ విద్య, ఉద్యోగం, ఆరోగ్యం వంటి విషయాలతో పాటు గొప్ప వ్యక్తుల ముచ్చట్లు వినిపిస్తూ చైతన్యం నింపే కార్యక్రమం అంబటాల సంగతులు.

ఇలా అంబటల సంగతులు కార్యక్రమంలో పానంపదలం శీర్షికన పానంపదలం శీర్షికన రొమ్ము క్యాన్సర్ వ్యాధి లక్షణాలు నిర్ధారణ చికిత్సల గురించి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట విడతారు కేలినేన్. పూలకే పూజ కవి రచయిత చిందం ఆషన్న ప్రసంగం ప్రసారమవుతుంది. దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు విశిష్టత గురించి పంచాంగకర్త చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగం ప్రసారమవుతుంది. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇయాల్టి అంబటల సంగతులు కార్యక్రమంలో. పంచాంగం ప్రకారం ఇయాల్టి తెలుగు తిథి స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం శరదృతువు శుక్లపక్షం చిత్తా కార్తె దక్షిణాయనం.

వాతావరణ సూచన అన్నారు. ప్రకృతిలోని అందాలు మనసుని ఆకట్టుకుంటాయి. తెల్లవారుజాము ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఈ మధుర వాద్య సంగీతం వింటూ ఆస్వాదాన్ని మరింత అద్భుతం చేసుకోండి. ఈరోజును ప్రారంభించండి శుభోదయం తెలుపుతూ.

0: رأيت أنها لكوسم يوسم سلها
1: నా పేరు డాక్టర్ ఎం సునీల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన విభాగం, వ్యవసాయ కళాశాల, ఆదిలాబాద్.
2: ఇప్పుడు ఆయిల్ పామ్ చూసినప్పుడు మనం ఎరువుల విషయానికి వచ్చినప్పుడు మొదటి సంవత్సరం అయితే గనక రైతులు యూరియా అయితే 870 గ్రాములు ఒక్కో మొక్కకు, 870 గ్రాముల చొప్పున. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే గనక ఒక్కో మొక్కకు 1250 గ్రాముల చొప్పున. అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే గనక 667 గ్రాముల చొప్పున. వీటితో పాటు మెగ్నీషియం సల్ఫేట్ అయితే గనక 125 గ్రాముల చొప్పున మనం అందించాలి. వీటితో పాటు బోరాన్ కూడా, ఈ సూక్ష్మ పోషకమైనటువంటి బోరాన్ ఏదైతే ఉన్నదో ఆయిల్ పామ్ లో చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఈ బోరాన్ని కూడా మనము ప్రతి మొక్కకు కూడా 25 గ్రాముల చొప్పున అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ మొదటి సంవత్సరం ఏదైతే మనం ఏ మోతాదులో అయితే అందిస్తున్నామో ప్రతి సంవత్సరంలో ఈ మోతాదు ఏదైతే ఉన్నదో ఈ మోతాదును పెంచుకుంటూ పోవాలి. ఇట్లా పెంచుకుంటూ పోయినప్పుడు మనం రెండవ సంవత్సరం చూసినప్పుడు ఈ మోతాదు అనేది రెట్టింపు అవుతుంది. అదే మూడవ సంవత్సరం చూసినప్పుడు ఈ మనం చెప్పినటువంటి మోతాదు మూడింతలుగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం మోతాదు పెంచుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు మొదటి సంవత్సరము ఏదైతే కొత్తగా తోటలు ఎవరైతే నాటారో ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే మొదటి దఫా ఎరువులను ఎప్పుడు వేసుకోవాలి అంటే మొక్కలు నాటిన 3 నెలల తర్వాత వేసుకోవాలి. అదేవిధంగా మనం సిఫారసు చేసినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం 4 దఫాలుగా అంటే ఒక సంవత్సర కాలంలో 4 దఫాలుగా 3 నెలలకోసారి తగిన మోతాదులో అందించినట్లయితే గనక దీంట్లో మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎరువులను మనము నేరుగా నీళ్ల ద్వారానే కాకుండా డ్రిప్ ద్వారా అంటే ఫెర్టిగేషన్ పద్ధతిలో డ్రిప్ ద్వారా కూడా అందించేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటితో పాటు మనం ఈ ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను అంటే మనం పశువుల ఎరువు కావచ్చు, వర్మి కంపోస్ట్ కావచ్చు, పచ్చి రొట్టె ఎరువులను అదేవిధంగా వేప పిండిని కూడా అందించినట్లయితే గనక ఆయిల్ పామ్లో దిగుబడులు పెరిగినట్లు మన పరిశోధన ఫలితాలు కూడా తెలియజేస్తుంది.
0: ఆయిల్ ఫామ్ సాగులో ఎరువుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ చెప్పిన యోసం సలహా అది.
3: గజ్జా బొబ్బలా, నడుగులో తామరా.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: తెలంగాణ యాసాభాసల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. సంవత్సరంలోని ప్రతిరోజు ప్రత్యేకమే. రోజుకున్న ప్రత్యేకతను తెలిపేది చరిత్రలో, ఈ రోజుకున్న ఆ చరిత్ర విషయాలను తెలిపేది చరిత్రలో ఈరోజు. ఇలా సితార్ విధ్వంసుడు పండిత్ నిఖిల్ బెనర్జీ జయంతి, క్రికెట్ ఆటగాడు గౌతమ్ గంభీర్ పుట్టినరోజు, ప్రముఖ సితార్ వాద్య కళాకారుడు ఉస్తాద్ షాహిద్ పర్వేజ్ ఖాన్ పుట్టినరోజు, ప్రపంచ ప్రమాణాల దినోత్సవం ఇయలా.

0: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. ఇమ్దాద్ ఖానీ ఘరానాకు చెందిన భారతీయ శాస్త్రీయ సితార్ విధ్వంసులు ఉస్తాద్ షాహిద్ పర్వేజ్ ఖాన్ పుట్టినరోజు ఇయ్యల. ఈయన ఇటావా ఘరానా యొక్క 7వ తరానికి దాని ప్రాథమిక ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా గాయకి అంగ్ అని పిలువబడే తన రాగ ఆశువుల యొక్క గాత్ర పదబంధం మరియు నాణ్యతకు ప్రశంసించబడ్డారు. కళాజ్యోతి జీవిత సాఫల్య పురస్కారం, సంగీత నాటక అకాడమీ అవార్డు, పద్మశ్రీ పురస్కారాలను ఈయన అందుకున్నారు.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
2: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
1: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
2: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
1: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
2: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
1: నిరంతరం కట్టుబడి ఉంది.
2: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
1: ఐఎస్ఐ మార్కు ఉత్పత్తులను ఎంచుకుందాం.
2: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
1: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
2: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
1: భద్రతను నిర్ధారిద్దాం,
2: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
1: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
0: తెలంగాణ యాస భాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. ఇప్పటి కాలంలో జీవన శైలి గాని, తిండి గాని లేదా ఒత్తిడి కారణంగా చాలా చిన్న వయసులోనే ఎన్నో అనారోగ్య సమస్యలు మన చుట్టుముట్టేస్తున్నాయి. మరి ముఖ్యంగా మహిళల్లో చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వారికి ఎన్నో రకాల పోషక విలువల లోపాలు కూడా ఉంటాయి. మరి వీటిలో ఒకటి రొమ్ము క్యాన్సర్. వాళ్ళకి తెలియకుండానే రొమ్ము దగ్గర చిన్న చిన్న గడ్డలు లాంటివి, నొప్పి ఉండడం ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని పట్టించుకోకుండా ఉండడంతో ఆ సమస్య మరింతగా పెరుగుతుంది. అదే రొమ్ము క్యాన్సర్గా దారితీస్తుంది. మరి అసలు దీనికి ఎలాంటి పరిష్కారం ఉంది, అసలు ఈ రొమ్ము క్యాన్సర్ వ్యాధి ఎలా ఉంటుంది, దీని లక్షణాలేంటి, ఎసుంటి నిర్ధారణ చికిత్సలు దీనికి ఉన్నాయి అనే దాని గురించి ఇలా తెలుసుకుందాం. పానంపదలం శీర్షికలో రొమ్ము క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, నిర్ధారణ చికిత్సల గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చట పెడుతున్నారు.
3: నమస్కారం డాక్టర్ సాధన గారు.
4: నమస్కారం అండి.
3: అయితే ఏదైతే రొమ్ము క్యాన్సర్ ఉందో ఇది ముఖ్యంగా ఏ వయసు ఉన్న వాళ్లకు వచ్చే అవకాశం ఉన్నది?
4: ముఖ్యంగా ఇది వయస్సు తోటి నిమిత్తం లేకుండానే వస్తుంది. 30 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు గల మహిళలకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 40 నుండి 55 సంవత్సరాల వయసు వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది
3: అంటే 30 నుండి 55 సంవత్సరాల మధ్య మహిళలకు రావచ్చు, కానీ ఎక్కువ
4: వచ్చేది
3: మాత్రం 40 సంవత్సరాల పైబడిన
4: 55 సంవత్సరాల వారికి వచ్చే అవకాశం ఉంటుంది.
3: అయితే ఇప్పుడు ఈ వ్యాధి వచ్చి

0: వచ్చినప్పుడు దీన్ని గుర్తించడం ఎట్లా, ఎలాంటి లక్షణాలు ఉంటాయి రోగికి?
1: ఈ వ్యాధి మెయిన్ గా ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే రొమ్ములో గడ్డలు, గడ్డలు మనం కణితి అంటాం కదా, ఆ రొమ్ములో గడ్డలు రావడం గాని, లేదనంటే రొమ్ము వాపు వాపు రావడం గాని, లేదనంటే రొమ్ములో నొప్పి, మనకి గడ్డ ఇక్కడ తగలకపోయినా రొమ్ముల్లో నొప్పులు నొప్పి రావడము, అది ఎప్పుడు నొప్పిగా ఉండడము అలాంటివి. మరియు రొమ్ము ఆకృతిలో అంటే పరిణామములు, దాని ఆకారంలో మార్పులు రావడం వలన గాని రావడం అలాంటివి గాని, లేదనంటే చనుమొనల నుండి రక్తం, రక్తంతో కూడిన స్రావాలు కనుక వస్తే కూడా, లేదనంటే ఆ చనుమొన చుట్టూ కనుక ఎరుపు బారి లేదంటే పుండులాగా మారి అక్కడ నుండి చీములాంటి గడ్డ చీము అంటే రక్తంతో కూడిన స్రావం ఏదైనా వచ్చినా గానీ, మరియు చనుమొనలు ఒక్కొక్కసారి లోపలికి తిరిగి ఉంటాయి, మామూలుగా బయటికి ఉండాలి అవి, కానీ ఒక్కొక్కసారి లోపలికి పోయి ఉంటాయి. అలాంటి లక్షణాలు కనబడ్డా గానీ
0: మనము
1: రొమ్ము క్యాన్సర్ అని అనుమాన పడాల్సిన అవసరం ఉంది.
0: అయితే అట్లాంటి అనుమానం వచ్చింది, మరి ఇది అవునా కాదా తెలుసుకోవాలి అంటే ఏమైనా పరీక్షలు చేయించుకోవచ్చా, ఏమేమి పరీక్షలు చేయించాలి?
1: చేసుకోవచ్చు. అది మనకి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఫస్ట్ మనము స్వీయ పరీక్ష కూడా మనము రెగ్యులర్ గా చేసుకోవడం ద్వారా, అంటే ప్రతి నెల మనకి ఒక పీరియడ్, అంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్, అంటే ఒక ఐదో రోజు నుండి పదో రోజు ప్రతి మహిళ కనుక పెట్టుకుంటే, అంటే నెల అయిన తర్వాత ఐదో రోజు నుండి పదో రోజు వరకు వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే స్వీయ పరీక్ష ద్వారా ఎక్కడైనా గడ్డలు ఉన్నాయా, లేదనంటే ఇలాంటివి ఏమైనా సొట్టలు, ఒక్కొక్కసారి సొట్ట రూపంలో కూడా ఉంటది అక్కడ, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇచ్చి మన రక్తంతో ఇవి రావడం అవన్నీ కూడా మనం చూసుకొని దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే దీనిని మనము స్కానింగ్ ద్వారా ఇది ఎలాంటి గడ్డ, మరి ఇది మామూలు గడ్డనా లేకపోతే క్యాన్సర్ గడ్డనా అనేది తెలుసుకోవచ్చు స్కానింగ్ ద్వారా. మరియు మ్యామోగ్రఫీ అంటాం, మ్యామోగ్రఫీ అంటే ఒక ఎక్స్రే లాంటిది, అంటే అన్ని రకాలుగా అన్ని వైపుల నుండి బ్రెస్ట్ ని ఎక్స్రే తీసి చూస్తారు, అందులో ఎక్కడైనా చిన్న గడ్డ ఉన్నా కూడా మనం గుర్తుపట్టవచ్చు. అది కూడా ఒకవేళ క్యాన్సర్ గడ్డల్లో మన చిన్న ముక్కలాగా నీడిల్ ఆస్పిరేషన్ అంటాము, అది తీసి ముక్కని పరీక్షకు పంపించడం ద్వారా మనం దీన్ని గుర్తుపట్టవచ్చు.
0: అంటే ఇప్పుడు ఈ పరీక్షలు ఎక్కడెక్కడ చేస్తారు? ఇప్పుడు మనకి ఆదిలాబాద్ లో అందుబాటులో ఉన్నాయా?
1: మనకి ఆదిలాబాద్ లో స్కానింగ్ అయితే ఉంది, మనము స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. మ్యామోగ్రఫీ మన దగ్గర లేదు, మరియు ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ కూడా అక్కడక్కడ ఉంది కానీ కరెక్ట్ గా లేదు ఇక్కడ, కానీ హైదరాబాద్ లో మన హైయర్ సెంటర్స్ లో ఉన్నాయి.
0: అసలు మరి ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, ఏం కారణాల వల్ల వస్తుంది?
1: ముఖ్యంగా ఈ రొమ్ము క్యాన్సర్ అనేది మహిళల్లో ఎక్కువ అధిక బరువుగా ఉండడం, లేదనంటే ఇప్పుడు ఏజ్ గ్రూప్ ఒకటి మనం చెప్పుకున్నాం కదా, ఆ ఏజ్ గ్రూప్ ఉండడం ముఖ్యమైన కారణాలు అవి. లేదనంటే వీళ్ళు కొంతమంది హార్మోనల్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి, ఆరోగ్యకరమైన సమస్యల వలన వాళ్ళు హార్మోన్స్ ఇవ్వడం ఎక్కువగా వాడుతూ ఉంటారు, అలాంటి వాడకం ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా వస్తాయి. మరియు ఫ్యామిలీ హిస్టరీ అంటే ఏదన్నా వాళ్ళ తల్లికి కానీ చెల్లికో
0: వంశంలో
1: ఎవరికైనా ఉన్నా కూడా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి అలాంటి వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
0: అంటే ఇప్పుడు ఈ రొమ్ము క్యాన్సర్ అనేది దీని వల్ల ఏదైనా తీవ్ర ప్రభావం ఉంటుందా, దీని పరిణామాలు ఎట్లా ఉంటాయి?
1: పరిణామాలు అనేది ఒకవేళ కనుక మనం ఏదైతే ఈ అవగాహన అనేది కల్పించుకుని ప్రతి మహిళ కనుక సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుని, ఏమంటారు, తొలి దశలను మనం
0: ప్రాథమిక
1: దశలో దాన్ని గుర్తుపడితే కంప్లీట్ క్యూర్ అనేది ఉంది. ఇఫ్ ఒకవేళ వాళ్ళు తెలుసుకోలేకపోయి ఆ స్టేజ్ ని బట్టి కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం ఒకప్పుడు భయపడే అంత ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే చాలా చికిత్సలు వచ్చినాయి, చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటే మొత్తం బ్రెస్ట్ నే తీసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాకుండా ఆ బ్రెస్ట్ గడ్డనే తీసేసి అక్కడ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి మరి దాని ఆకృతి కూడా మనకి యథా విధంగా ఎట్లా ఉందో అట్లా చేయడం కూడా జరుగుతుంది.
0: కాబట్టి ఇక్కడైతే ఈ క్యాన్సర్ సంబంధించి
1: తీసేసి వాళ్ళకి ఇంతకు ముందు మాత్రం టోటల్ బ్రెస్టే తీసేవాళ్ళు, ఇప్పుడు అలాంటివి కూడా లేవు. కాబట్టి దీని మీద ఆపవాలు మాని దీన్ని త్వరగా కనుక మనం ముందే కనుక గుర్తుపడితే తప్పకుండా 100% మనము దీన్ని కంట్రోల్ తీసుకోవచ్చు.
0: అసలు ఇది రావద్దు, దీని బారిన పడకుండా ఉండాలి అంటే స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటది?
1: ముఖ్యంగా రావద్దు అని అంటే మనం ఆహార జీవన శైలిలో మార్పులు తప్పకుండా చేసుకోవాలి, ఎందుకనంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా జంక్ ఫుడ్ తీసుకోవడం, ఆహారం అంటే మంచి ఆహారం తీసుకోకుండా ఉండడం, ఎక్కువ జంక్ ఫుడ్లు అలాంటివి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తాజా కూరగాయలు, తాజా పండ్లు అలాంటివి తీసుకుంటా,
0: కాలానుగుణంగా
1: వచ్చే పండ్లు తీసుకుంటూ, మరియు వ్యాయామం అనేది చేసుకుంటూ ఉండాలి. అలా మనం గనక జీవన శైలిలో గనక మార్పులు తెచ్చుకుంటే, మరి ధూమపానము మెయిన్ గా ఎక్కువ ధూమపానము ఈ

0: మద్యపానము ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఇలాంటి ఇవి ఉన్న మహిళల్లో ఇవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: సాధారణ మహిళలతో పోల్చి చూసుకున్నట్లయితే ధూమపానం మద్యపానం అలవాట్లు ఎక్కువ అవకాశాలు.
0: పాలు కూడా ఇవ్వని తల్లుల్లో ఇది ముఖ్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లి బిడ్డకి పాలు ఇవ్వడానికే ప్రయత్నం చేయాలి. మనం పాలు ఇవ్వడం వల్ల మనం ఆకృతి చేంజ్ అవుతుంది అని అపోహ మాని మనకు అది క్యాన్సర్ రాకుండా చేస్తుంది. కాబట్టి ప్రతి తల్లి బిడ్డకి పాలు ఎక్కువ అంటే ఎంత కాలం ఇవ్వగలిగితే అంత కాలం ఇస్తే చాలా మంచిది.
1: ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఇవన్నీ పాటిస్తే తప్పకుండా ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు. సరే, దురదృష్టవశాత్తు ఏదో ఎవరికో ఎక్కడో ఒకరికి ఇలాంటి వ్యాధులు సోకుతున్నాయని తెలుసున్నా. ఒకవేళ ఈ రొమ్ము క్యాన్సర్ లాంటి వ్యాధి సోకింది అనుకోండి, అప్పుడు దీనికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? ఎంతకాలం దీనికి సంబంధించిన చికిత్స పొందాల్సి ఉంటుంది?
0: ముఖ్యంగా ఇది దీని చికిత్స ఇప్పుడు 3 నుండి 6 నెలలు అలా కూడా ఉంటాయి. కొంచెం పీరియడ్ ఉంటుంది దానికి. కొంతమందికి సర్జరీ చేయడం వల్ల కూడా మనం తీసి ట్రీట్మెంట్ చేయొచ్చు. కొంతమందికి కీమోథెరపీ అంటారు, అంటే మందులు ఇవ్వడం వలన కణితి సైజుని తగ్గించడం మరియు తర్వాత ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కొంత రేడియోథెరపీ అని అంటే లేజర్ కణాలని పంపించి అక్కడ క్యాన్సర్ కణాలని తక్కువ చేయడం అలాంటివి జరుగుతుంది. మెయిన్ గా ఈ రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయండి.
1: అయితే ఇప్పుడు ఇందులో ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స ద్వారా కూడా ఆ క్యాన్సర్ కణం ఏదైతే ఉందో తొలగించే అవకాశం ఉంది అని చెప్తున్నారు కదా, అది ఏ దశలో అవసరం పడుతుంది ఆపరేషన్?
0: అది తొలి దశలోనే అవసరం వస్తుంది. ఒక్కొక్కసారి తొలి దశలో అవసరం, అడ్వాన్స్ స్టేజ్ లో కూడా మనము క్యాన్సర్ గడ్డను తీస్తారు. కానీ అదే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, కీమోథెరపీ ఇచ్చి ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి మందుల ద్వారా కొంచెం సైజ్ తగ్గించి పరిమాణం తగ్గించేసిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేసి తీసేస్తారు. తీసేసి కూడా కీమోథెరపీ ఒక్కొక్కసారి ఇచ్చే అవసరం కూడా రావచ్చు. అలాంటి వారికి కూడా ఇచ్చి వాళ్ళకి అవసరమా లేదా తెలుసుకుని స్టేజ్ వైజ్ గా ఇస్తారు.
1: మొత్తం మీద ఈ వ్యాధికి సంబంధించి ఇంకా ఎలాంటి అంశాల మీద జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది స్త్రీలు, అట్లాగే ఇంకా ఎలాంటి అంశాలని పాటించాల్సి ఉంటుంది దాని గురించి చెప్తారు?
0: ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో కొంత అవగాహన దీని మీద కలిగి ఉన్నారు, కానీ ఈ గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఇంకా దీని మీద ఎంతైనా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో మన ఆదిలాబాద్ లో అయితే మనము ప్రతి PHC అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లో మరియు సబ్ సెంటర్లలో దీని స్క్రీనింగ్ టెస్ట్లు అనేది జరుగుతుంది ప్రతి శుక్రవారం. మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు అందరికి నేను తెలియజేయంత ఏంటంటే, వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే రోజు మనము అద్దం ముందు నిలబడి చేసుకోవడం వల్ల మనకి అవి కనబడతా ఉంటాయి, కొంతమంది చూసుకోలేక అలా చేసుకొని స్వీయ పరీక్ష చేసుకొని వాళ్ళకి కనుక ఏదైనా డౌట్ ఉన్న వల్ల ఒకవేళ స్వీయ పరీక్ష చేసుకోకపోయినా వాళ్ళ దగ్గర ఉన్న ఆరోగ్యకర్త దగ్గరికి పోయి చూయించుకొని మరియు దాని ద్వారా PHCకి ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ డాక్టర్ గారి దగ్గర చూయించుకొని ఏదైనా ఉంటే దాని మళ్ళీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా చేయించుకోవాలని నేను వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకనంటే చాలా మంది దీని మీద అవగాహన లేక మాకెందుకు వస్తుందిలే అని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఇది ఎవరికైనా రావచ్చు, గ్రామీణ ప్రాంతమే కాదు పట్టణ ప్రాంతమే కాదు. ఏజ్ మాకెందుకు వస్తుంది అనేది కాకుండా దీన్ని ప్రతి మహిళ అవగాహన కల్పించుకోవడం ఎంతైనా అవసరం ఉంది. ఎందుకనంటే ఈ వ్యాధి రోజు రోజుకి పెరుగుతూ ఉంది, రోజు రోజుకి పెరిగి క్యాన్సర్ బారిన పడడం వారిని మరణించడం కూడా జరుగుతుంది. కానీ మన మరణాలను ఆపాలంటే ఇది తొలి దశలో గనక మనం గుర్తించగలిగితే మన ఈ మరణాలను కూడా ఆపే వాళ్ళం అవుతాము.
1: అయితే ముఖ్యంగా ఈ రొమ్ము క్యాన్సర్ కు సంబంధించి గ్రామీణ ప్రాంత మహిళలైతేనేమి పట్టణ ప్రాంతాల మహిళలైతేనేమి ఆరోగ్యపరమైన అవగాహనని పెంపొందించుకోవడం ద్వారా ఇలాంటి వ్యాధుల్ని దరిచేరనీయకుండా జాగ్రత్త పడవచ్చు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ఈ దిశగా ఆలోచన చేస్తారని ఆశిస్తూ, అట్లాగే ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటివరకు మీరు చెప్పిన ఏదైతే నివారణ చర్యలు గానీ అలాగే వీటికి సంబంధించిన లక్షణాలు గానీ దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి చక్కగా వివరించారు. తప్పకుండా ఇవి పాటించి ప్రతి ఒక్కరు కూడా తమ అవగాహనని పెంపొందించుకొని, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన అవగాహనని పెంపొందించుకొని ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహిస్తారని, అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సూచనలే అనండి సలహాలే అనండి అవి ఎంతో ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తూ, ఇంత చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: నమస్కారం. ఇన్నారు కదా రొమ్ము క్యాన్సర్ అని భయపడకుండా ఎసుంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఉంటుందో, ఇది ఇయాల్టీ పానభద్రం శీర్షికన రొమ్ము క్యాన్సర్ వ్యాధి లక్షణాలు నిర్ధారణ చికిత్స గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చట పెట్టింది కేలినిన్. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మరి వినుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మతి మరకుండ్రీ.

0: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
1: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी।
0: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है। आपको बस अपनी शिकायत को बोलना है। समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुंचाती है।
1: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें।
0: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी।
2: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అమ్మటల సంగతులు కార్యక్రమం. ఇలా ప్రపంచ ప్రమాణాల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 14 అక్టోబర్ ప్రమాణాల అభివృద్ధి సంస్థలను గౌరవిస్తుంది. ఆర్థిక వ్యవస్థకు ప్రామాణీకరణ యొక్క ప్రాముఖ్యత గురించి నియంత్రకులు పరిశ్రమ మరియు వినియోగదారుల అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వస్తువులు సేవలు మరియు సాంకేతికతలలో నాణ్యత భద్రత మరియు సమన్వయం కోసం ప్రమాణాలను రూపొందించే నిపుణుల కృషితో పాటు వారి సేవలను గౌరవించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం.
3: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
4: BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
3: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
4: సరసమైన స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
3: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
4: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత
3: విశ్వసనీయత సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
4: భారతీయ ప్రమాణాల సంస్థ BIS ప్రజల సంక్షేమానికి
3: నిరంతరం కట్టుబడి ఉంది.
4: BIS ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
3: ISI మార్క్ ఉత్పత్తులను ఎంచుకుందాం.
4: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
3: BIS హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
4: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం.
3: భద్రతను నిర్ధారిద్దాం.
4: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
3: జారీ చేయవారు BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. తీరొక్క పూలతో అలంకరించి ఆ పువ్వులనే బతుకమ్మగా మనము పూజిస్తూ ఉంటాం ఈ 9 రోజుల పాటు. మరి ఇలా తెలుసుకుందాం పూలకే పూజ కవి రచయిత చిందమాషన్న ప్రసంగం.
5: పెద్దల పండుగ పెత్రామాస వచ్చిందంటే బొడ్డెమ్మ జుంబుడి సురైతది. ఆడోళ్ళంతా ఒక్కతాట కూసుండి ఎన్నడు బొడ్డెమ్మ దోడో ఖరారు చేస్తారు. పెత్రామాస నాడు కొన్ని ఊర్లల్లా బొడ్డెమ్మ దోడితే ఇంకొన్ని ఊర్లలో నెలపొడుపు నాడు దోడతారు. నిరుడు దోడిన బొడ్డెమ్మ జాగను ఊడ్చి నీళ్లు జల్లి కొంత శుద్ధి చేస్తారు. ఆడకట్టోళ్లు పొద్దుగాలనే తవ్వే గడ్డపారకు బొడ్డెమ్మ జాగకు పసుపు కుంకుమ గులాలు అక్షింతలేసి పూజ చేసినాక ముత్యైదు వాళ్ళంతా తవ్వుతారు. తవ్వంగా వెళ్లిన మన్నుకు కొంత పుట్టమన్ను కలిపి గద్దెలేస్తారు. ఈ గద్దెలు 5 ఖచ్చితంగా వేస్తారు. 5 నుంచి 7 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 12, 16 ఇట్లా ఆ ఆడకట్టు సంఖ్యను బట్టి వేస్తారు. ఈ గద్దెలల్లా ఎదురు బదురు సూర్యచంద్రుల గద్దెలేస్తారు. పొద్దు పొడుపుకాయ సూర్యుని గద్దె, పొద్దుగూకెకాయ చంద్రుని గద్దె అని ఇంకా 2 అక్కజల్లెల గద్దెలు కూడా వేస్తారు. ఈ సూర్యచంద్రుల గద్దెలు మాత్రం ఓలాకిట్లనైతే బొడ్డెమ్మ ఉంటుందో ఆళ్లకే, తతిమా గద్దెలు ఆడకట్టోళ్లకు. ఇట్లా 5 గద్దెల నుంచి 15, 16, 18 దాకా వేస్తారు. 4 దిక్కులకు దిశోడలు మట్టితో మెత్తి చేస్తారు. వీటి మీద రోజు దీపం ముట్టియతందుకు గద్దెలేసుడైనాక కొంత ఆరనిస్తారు. పిడిసతో మేగి నున్నగా చెట్టట్లు వేసి జాజుతోని మేగి ముగ్గులేసి అందంగా చేస్తారు. డప్పులు బాజలోళ్లకు ముందే చెప్తారు పొజ్జామట్లు ఎంపల చెట్టు తేవడతదని. ఈ చెట్టును ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా మన ఎదలాపురం చుట్టుపక్కల పిలుస్తారు. కొందరు ఎంపల చెట్టు, ఎలవద్రి చెట్టు, చెన్నంగి చెట్టు అని, ఇంకొందరు మెంచన చెట్టు అని పిలుస్తారు. ఇక ఈ చెట్టు తీసుకురావడానికి ఆడకట్టు ముత్తైదువలు కన్నెపడుసులు లయబద్ధంగా పాట పాడుకుంటూ ఎక్కడైతే చెట్లున్నాయో అక్కడికి ఆర్తి తీసుకొని పూజ సామాన్ తీసుకొని పోతారు. ఎంపల్ల చెట్టుకు పూజ చేసి పసుపు కుంకుమ అక్షింతలేసి కంకణం కడతారు. పోయినోళ్ళందరూ కంకణాలు కట్టుకుని చెట్టును పీకి 5 పట్టుకొని బొడ్డెమ్మకాయ తీసుకుని వస్తూ శనంగి చెట్టు కూకోలు 7 మొగ్గలు కోలు 7 మొగ్గల పత్తి కోలు తక్కాడే పత్తి కోలు ఆ పత్తి గుండవో

పెట్టి కోలు చూసటోళ్ళున్నారే, కోలు కొనటోళ్ళేలేరు. కోలు కొనానశాలైనా కోలు కోటేలు ఓసి, కోలు పట్టించశాలైనా కోలు పైడిగిరికల్లా, కోలు ఏషాడశాలైనా కోలు ఎండిగిరికల్లా, కోలు నిషాడశాలైనా కోలు నెలకొక్క పోగు, కోలు పిడిసుట్టు తిరుగోలా కోలు బియ్యం పూనేత, కోలు అంచున అయోధ్య కోలు రాములేసిండు. కోలు ఇట్లా పద్మశాలీనుల నేతగాని తనాన్ని పొగుడుతూ సాగే పాటలు. ఇంకా శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా, గౌరమ్మ భారతీ సతివై బ్రహ్మ కిల్లాలివై, పార్వతీదేవి వై పరమేశ్వరానివై, పరగ శ్రీలక్ష్మి వయ్యూ గౌరమ్మ భార్యవై తివిహరికిని గౌరమ్మ అంటూ బాయి దగ్గరికి ఎలబద్ర చెట్టు తీసుకొనొచ్చి పూజ చేసి ఐదుగురు ముత్తైదువలు ఆ చెట్టును బొడ్డెమ్మ మధ్యలో నాటుతారు. అందుకే ఊరోళ్లకు ప్రకృతిలో చెట్టు పుట్ట మట్టితోని విడదీయరాని సంబంధం ఉంటుందని అనడానికి ఇది నిదర్శనం. ఇక ఆ రోజు రాత్రి నుంచి ఆటపాటలు మొదలైతాయి. అన్నీ కైగట్టిన పాటలే. రాముడు, లక్ష్మణుడు, పార్వతీ పరమేశ్వరులు, రాధాకృష్ణులు, దేవీదేవతలు, రామాయణ మహాభారతాలు పాటల రూపంలో బొడ్డెమ్మలు పోయే వరకు వాడతారు. ఊట్నూరుకాయ పిత్రమాస నాడే బొడ్డెమ్మదోడి, నవరాత్రులైనాక దుర్గాదేవి నిమజ్జనం రోజే బొడ్డెమ్మలు పోతాయి 9 రోజులకు. ఇక్కడ కొన్ని ఊర్లల్లా బులాయి ఉయ్యాల గడతారు. పాటలు పాడుకుంటూ రాత్రంతా ఊగుతూ ఆనందంతో గడుపుతారు. ముఖ్యంగా ఇక్కడ బొడ్డెమ్మలు పెట్టే ఎంపల్ల చెట్టును మెంచిన చెట్టు అని అంటారు. దీనితో పాటు తులసి చెట్టు కూడా పెడతారు. రోజొక్క తీరు ఆటపాటలు ఆడుకుంటారు. ఫలాలు ఇక్కడ వంచుకోరు. అన్నీ సత్తిపిండిలే. అంటే పెసర సత్తు, మినప సత్తు, నువ్వుల సత్తు, పల్లీల సత్తు, బియ్యం సత్తు, మక్కల సత్తు, కొబ్బరి సత్తు అనే ఫలాలను తీసుకుంటారు. బొంతల పట్టెకు అంగడత్నూర్లా బజారత్నూర్లా ఇంకో రకంగా ఉంటది. ఎడ్ల పొలాలైన తెల్లారి హనుమాన్ల చుట్టూ తిరిగేటప్పుడు ఎడ్లు పెట్టిన పెండ తీసుకొచ్చి ఎక్కడైతే బొడ్డెమ్మ తోడతారో అక్కడ పెండ విసికి అలుకుతారు. దాన్ని అలుకుడు బొడ్డెమ్మ అని 3 రోజుల దాకా ఆడతారు. 3 రోజులైనాక బాయి దవ్వి గద్దెలేసి ఇంకో 5-6 రోజులు బతుకమ్మ ఆడతారు. ఇట్లా పిత్రామాస దాకా ఆడి జిల్లాల అందరికంటే ముందే అమాస నాడే నిమజ్జనం చేసే రీతి అక్కడున్నది. వీళ్ళు కూడా రోజుకో తీరు పూలు వేర్చి బతుకమ్మలాడతారు. తీరొక ఫలాలు పంచుకొని బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఇక మన ఎదలాపురం చుట్టుపక్కల మాత్రం గద్దెలేసిన నాటి నుంచి రోజు చేన్లల్లా అక్కడక్కడ దొరికే గోరింక, బంతి, పట్నం బంతి, పోకబంతి, గులువాయి, గునుక, పత్తిపూలు, తంగేడు పూలు, అల్లిపూలు, బీరపూలు, కాకరపూలు, పెదకట్ల, చినకట్ల పూలు, ఒద్దిపూలు, గుమ్మడి పూలు తీసుకొచ్చి గద్దెల మీద పూజిస్తారు. 9 గంటలకల్లా ఆడకట్టోళ్లంతా బొడ్డెమ్మ కాడికి చేరుకొని పాటలు పాడుతుంటే మిగితోళ్ళు చక్కగా రాగం తీసుకుంటా అందుకుంటారు. సిరియరి రామజిలుక సీతాకు నెలవాయ సిరిగర్భినాయా, సిరియరి రామజిలుక, సిరియరి రామజిలుక పువ్వుల సెండుతోని పూని దెబ్బే.

మయలుక. ఇట్లా రామునికి సీతపై గల అవ్యాజ్యమైన ప్రేమను తెలుపుతూ సాగుపాటలు అక్కడున్నోళ్లకు ఆత్మానందాన్ని కలగజేస్తాయి. ఎన్నాడెల్లని బాల నీళ్ళకెళ్ళిందే సందమమయ్యా, నీళ్ళకెళ్ళిందే సందమమయ్యా, సుక్కల్ల సూర్యుడు సూడ ఎల్లిండే సందమమయ్యా, సూడ ఎల్లిండే సందమమయ్యా, సుసినట్టు చేసిండు సిరికొంగువట్టే సందమమయ్యా, సిరికొంగువట్టే సందమమయ్యా, సీకాటి సింతల్ల సీరెగట్టిందే సందమమయ్యా, సీరెగట్టిందే సందమమయ్యా, వాకాటి మనమూల రైకదొడిగిందే సందమమయ్యా, రైకదొడిగిందే సందమమయ్యా, ఉసిక్యాలకెలి ఒంగ కుసులయ్య బుట్టే సందమమయ్యా, కుసులయ్య బుట్టే సందమమయ్యా. ఇట్లా పాట సొంపుగా

సాగుతుంది. రోజు పాటలు పాడే వాళ్ళు పాడతారు, కొందరు ఆటలు కూడా ఆడతారు. అవి గిరిగిన్నెలు. ఇద్దరు కలిసి చేతులు పట్టుకుని గిర్రగిర్ర తిరుగుతారు. బండ్ర కొమ్ము బస్సు, కప్పగంతలు, కుసుండి కప్పెగిరినట్టు ఎగురుడు, పుగిడి ఆట, ఎదురు బదురు ఒకళ్ళపై ఒకళ్ళు చేతులు వేసుకుని ఆడుడు, ఆరే కూరే గుడ్లాట మాదిరిగా ఒకళ్ళు ఉసుండు ఒకళ్ళు లేసుడు, దాగుడు మూతలు, కళ్ళు మూసి గిచ్చురుకుడు, ఇంకా చెమ్మ చెక్క, డీలమ్మ డీలు, గుజగుజ రేకులు, ఇట్లా ఎన్నో తీర్లా ఆటలాడుకుంటూ పాటలు వాడుటూ ఆటలాడుడైనాక మంగళారతిచ్చి ఆ రోజు పూజిచ్చిన పూలను బొడ్డెమ్మలేస్తారు. వేసినాక రోజుకో తీరు, తీరొక్క ఫలాలు చేన్ల దొరికేటి పచ్చి ఎవరికి దోచినట్టు వాళ్ళు తీసుకొస్తారు. అవి పచ్చిబుడుంగలు, పచ్చిపెసర సోలాలు, మినప బబ్బెర సోలాలు, కొత్త నువ్వులు, బుడింపన్లు, దోసకాయలు, పచ్చిమక్కలు, అరిప్యాలాలు, జొన్న ప్యాలాలు, గుబజొన్ల పిసుకుళ్ళు, ఇట్లా కొత్త పంటలన్నీ గుల్లలచ్చి చేరుతాయి. వీటిని బొడ్డెమ్మాడుడైనాక అందరూ వంచుకొని తిని ఇంటికెళ్తారు. ఇట్లా అమాస నుంచి పున్నందక రోజు గిట్లనే ఉంటది. దసరనాడు మాత్రం చిన్న సద్దులని చేస్తారు, సిన్సొద్దులు అంటారు. ఆనాడు పెరుగన్నం తప్పకుండా తెస్తారు. తెచ్చటోళ్లు బజ్జీలు కూడా తెచ్చి బొడ్డెమ్మ కాడ తింటారు. ఒక్కరోజు బతుకమ్మను నిద్రపోనియనికి ఎవరు కూడా ఓరు, ఇంట్లోనే ఉంటారు. దసరైనాక కోజాగిరి పున్నమత్తది. ఆనాడు ఆడకట్టోళ్ళందరు కలిసి అందరికి సరిపడా పాలు కొంటారు. ఆ పాలల్లా యాలకులు, కుడుకపొడి ఇలా అన్ని కలిపి ఒక కసండ్లో పోస్తారు. ఆ కసండికి పసుపు, కుంకుమ, గులాలు పెట్టి పూజిస్తారు. ఆ కసండిని ఇల్లుపై పెట్టి చంద్రుని వెన్నెలల్లా ఆటపాటలాడుకొని 12 గంటలప్పుడు ఆ పాలు బొడ్డెమ్మకు అర్పించి అందరు తాగుతారు. ఎందుకంటే పున్నమి వెన్నెల్లో అమృత కిరణాలుంటాయి కాబట్టి అద్భుతమైన శక్తి వస్తుందనే నమ్మకంతో ఈ కోజాగిరి పున్నమికి ఇట్లా జరుపుకుంటూ పున్నమి ఎన్నిలా కోలు పూసి కాసిందే కోలు, పున్నమి చెల్లెలు కోలు వాడచ్చినది కోలు, గోపాలకృష్ణుడు కోలు చూడచ్చినాడు కోలు, ఇట్లా అనుకుంటా పాడతారు పున్నమి నాడు. పున్నమైనాక ఊరి పెద్ద కొతలాయనతోని దప్పు దాటిస్తాడు. ఎన్నడు పోయేది ఏం కథ అని, ఇక తెల్లారి నుండి మొదలైతది పూలు తెచ్చుడు. ఇంట్లోన్న అన్నదమ్ములు చేన్లకు సెల్లరకు పోయి ఒకరోజు ముందుగానే పూలన్నీ తెచ్చి సవరించుకొని కట్టలు కట్టుకొని పెట్టుకుంటారు. కుదురుగా దిట్టంగా రావాలంటే సికిరెంత తీసుకొచ్చి బిల్లలు తయారు చేసుకుంటారు. ఇక పొద్దుగాల వంటలు చేసేవాళ్ళు వంటలు చేస్తారు. పప్పు, చారు, వంకాయ శాకం, అమృత బూరెలు, గోధుమ పిండి నానబోసి పాలు తీసి వేస్తారు. నిజంగా అమృతం కంటే గొప్పగా ఉంటదేమో అన్నట్లుంటాయి. దానిమీద నెయ్యి పోసుకొని తింటే అబ్బా దాని రుచే వేరు. ఇంకా గుమ్మడికాయ బజ్జీలు పోసుకుంటారు. ఇది ఒక పక్క. ఇంకో పక్క బొడ్డెమ్మ అందరికి పూదియరాదు. నిష్టతోని కుదురుగా పూజించేటోళ్లు ముందుగానే గుమ్మడాకు, సిక్కుడాకు, సిత్పలాకు తెచ్చుకుంటారు. ఒక పెద్ద తాంబూలం తీసుకుని దాన్ని సెపిట్ల పెట్టుకుని తీరొక్క పూలు వేర్చుకుంటా మధ్య మధ్యలో ఆకులేసి ఒత్తుకుంటా నిండుగా వేరుస్తారు. ఇట్లా పేరుసుడైనాక కొనాకు గుమ్మడి పువ్వును గౌరమ్మగా భావించి పెడతారు. బియ్యం పిండితో గిన్నె చేసి నూనె పోసి వత్తి పెట్టి పైన పెట్టి ఉంచి దేవుని గూట్ల లేకుంటే ఇంటనే ఒక పక్కకు బొడ్డెమ్మని పెడతారు. ఊర్లో మళ్ళొకసారి డప్పు కొట్టుకుంటా బొడ్డెమ్మలు తెచ్చి బాయకాడ పెట్టుమని చెప్పంగానే అందరూ గదెల మీద బొడ్డెమ్మల్ని తెచ్చి పెడతారు. ఇక సందూకులలో ఉన్న పట్టు చీరలన్నీ ఇప్పుడు వెళ్తాయి. తీరొక్క పట్టు చీరలు కట్టుకుని జడ నిండా పూలు పెట్టుకుని ఎంతో సంబరంగా తయారవుతారు. బొడ్డెమ్మ ఓలది పెద్దగున్నది, ఓలది చిన్నగున్నది అనే గుసగుసలు మొదలైతాయి. సద్దులు తయారైతాయి. అవన్నీ గుళ్ళలో పెట్టుకుంటారు. టార్చ్ లైట్లు, కందీలలు తీసుకుని డప్పులు బాజలు మోగుతుంటే బొడ్డెమ్మ కాడ పూజ చేసి సప్పట్లేస్తూ పాటలు పాడతారు, ఆటలాడతారు కొంతసేపు. తర్వాత అందరూ తల మీద సుట్టబెట్టుకుని బొడ్డెమ్మలన్నీ ఎత్తుకుంటే ఆ ఊరంతా పూల పందిరేసినట్టయితది. ఇక పాటలు ఎత్తుకున్నారంటే ఊరు ఊరంతా ఆనంద తాండవం చేస్తుంది. దారి పొంటి గులువాయి పువ్వుల సాందమామ గౌరుబోతున్నది సాందమామ, గులువాయి పువ్వుల సాందమామ గౌరుబోతున్నది సాందమామ, పోతే పోతివి గౌరు సాందమామ ఎన్నడస్తవు గౌరు సాందమామ, ఏడాది కుకజోకు సాందమామ అచ్చి చూసి పోవ సాందమామ అంటూ వాగుకాయి దారితీస్తారు. మల్లిరా తల్లి అంటూ వేడుకుంటారు. ఆగు దగ్గరికి చేరుకున్నాక బతుకమ్మల్ని గోవులుగా పెట్టి నీళ్లు తెచ్చి మధ్యలో జల్లి మరల ఎంపల్ల చెట్టు తెచ్చి పసుపు కుంకుమతోని పూజ చేసి అందరూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ సప్పట్లేస్తారు.

0: అమ్మా. గుజ్జపూకడియాలు వెట్టి కుత్యంపూరై కాదుడిగి ముజ్జగమూలా తల్లికి ముతియాల బొట్టు వెట్టి మంగాళమాని పాడరమ్మా. ఎంగాదులారా మంగాళమాని పాడరమ్మా అని పాడి బతుకమ్మల్ని వాగులో కుక్కరేస్తారు. వేసినాక తాంబూలంలా కొంత ఉసుక తీసుకుంటారు. ఎందుకంటే నీళ్లు గంగాదేవితో సమానమని భావిస్తారు. ఇసుకను శివునితో సమానంగా భావిస్తారు కాబట్టి తిరుగు ప్రయాణంలో పాట పాడుకుంటా వచ్చి బతుకమ్మను గౌరవంగా భావిస్తారు. ఆ బాయిని కాబట్టి బొడ్డెమ్మలో ఇసుక వేశారు. అంటే పార్వతి పరమేశ్వరుని కలుపుతారు అనే భావన ఇప్పటికీ ఉంది కాబట్టి అట్లా చేస్తారు. తర్వాత ఎవరి గద్దెలు వాళ్ళు తీసేస్తారు. అందరు కలిసి ఇంటికెళ్లి భోజనాలు చేసి కొందరు వండుకుంటారు. ఇంకొందరు మాత్రం మరలా ఆ రోజు కూడా పాటలు వాడుకొని గడుపుతారు. ఇట్లా బతుకమ్మ పండుగని ఎదలాపురంలో చాలా ఘనంగా జరుపుకునేటువంటి ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నది. రకరకాల పువ్వులు నీళ్లలో కలపడం వల్ల ఔషధ గుణాలన్నీ నీళ్లలో కలిసి స్వచ్ఛమవుతాయని, ప్రకృతి ఆరాధన వల్ల అంతా మేలే జరుగుతుందనే భావన ఇప్పటికీ ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి ప్రపంచంలో ఎక్కడా జరపని ఈ పండుగ విశిష్టత ఏమంటే అంతటా పూలతో పూజ చేస్తారు. కాని ఇక్కడ పూలకే పూజ ఎంత గొప్పదో ఊహించండి.
1: పూలకే పూజ కవి రచయిత చిందమాషన్న అందించిన ప్రసంగమది.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అమ్మటల సంగతులు కార్యక్రమం. ఇప్పుడు విందాం దేవీ నవరాత్రుల్లో 4వ రోజు విశిష్టత గురించి పంచాంగకర్త చిగిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగంలో.
2: నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ దీక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. నవరాత్రులలో కూష్మాండా అని నామధేయం కలిగిన ఈ అమ్మవారు 4వ రూపం కలిగి, ఈ అమ్మవారు చిరునవ్వు చిందే మోముతో బ్రహ్మాండాన్నంతా కూడా సృష్టించింది కాబట్టి ఈమెకు కూష్మాండా అనే పేరు వచ్చింది. కూష్మాండం అంటే గుమ్మడికాయే. ఆమెకు కూష్మాండ బలి ఇష్టం కనుక ఆమెకు కూష్మాండా అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. ఈమెకు 8 చేతులు, వాటిలో కమండలము, ధనుస్సు, బాణము, కమలం, అమృత కలశం, చక్రం, గద, జపమాల ఉంటాయి. ఆమె వాహనం సింహం. ఈ విధంగా ఈ 4వ రోజున పూజించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 4వ రోజున అన్నపూర్ణగా కూడా పూజించడం జరుగుతుంది. ఈమె సాక్షాత్తు ప్రతీ మనిషికి కూడా జీవించడానికి ఆహారము అవసరమైనటువంటిది అవుతుంది. కనుక పిపీలికాది బ్రహ్మ పర్యంతం ప్రాణికోటినంతటిని కూడా సంరక్షించేటటువంటి బాధ్యత అన్నపూర్ణాదేవిది. కనుక ఈరోజు విశేషంగా అన్నపూర్ణాదేవిని పూజించాలి. ఈ విధంగా మహిషాసుర వృత్తాంతంలో ఈ 9 రోజులలో మహానవమి వరకు ఈ అన్నపూర్ణాదేవి ఆరాధన అన్ని విధములైనటువంటి శుభములను కలిగింపచేస్తుంది. అన్న సమృద్ధి కలిగింపచేస్తుంది, జ్ఞాన సమృద్ధి కలిగింపచేస్తుంది. ఈ విధంగా అమ్మవారిని పూజించేటటువంటి

0: వంటి వారందరికీ కూడా ఆ జగజ్జనని మహిషాసుర మర్దిని అందరినీ కూడా చల్లగా కాపాడుతోంది. ఈమెకే మరో పేరు మహాలక్ష్మి అనే పేరు కూడా ఉంది. ఈమె విష్ణుమూర్తి యొక్క భార్య. అయితే పూర్వం మహిషుడనేటువంటి అసురుడు దేవతలను ఓడించి వారి అధికారాలన్నింటినీ కూడా లాక్కొని వారిని అందరినీ కూడా కష్టపెడుతూ ఉన్నాడు. అప్పుడు దేవతలు బ్రహ్మను, విష్ణువుని, మహేశ్వరుని వారి దగ్గరికి వెళ్ళి గోడు విన్నవించుకున్నారు. అప్పుడు దేవతలందరి కూడా
1: దేవీ నవరాత్రిలో నాలుగవ రోజు విశిష్టత గురించి విన్నారు పంచాగకర్త చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగమతి. ఇది ఇయాల్టి అంబటల సంగతులు కార్యక్రమం. రేపటి అంబటల సంగతులు కార్యక్రమంలో పానంపదలం శీర్షికన ఆధునిక జీవన శైలి వల్ల వచ్చే కొన్ని వ్యాధుల గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సందీప్ పవర్ ప్రసంగం వింటారు. ఇంకా న్యాయం చట్టం శీర్షికన ఫోక్సో చట్టం గురించి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నాగేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కే లెనిన్. ఇంకా దేవీ నవరాత్రిలో ఐదవ రోజు విశిష్టత గురించి పంచాంగకర్త చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగం వింటారు. సామాజిక ఐక్యతకు ప్రతీక బతుకమ్మ కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బయ్యమ్మ ప్రసంగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలకు వస్తుంది. ఇంకొచ్చేసేపట్లో సమాచార ప్రభ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్ష
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇప్పుడు విందాం బతుకమ్మ పాట.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8:30 కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే సింహవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో వింటారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేవీఎస్ విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: యోంతః ప్రవిశ్య మమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వతాంనా అన్యాంస్త హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. జగత్కళ్యాణ చక్రవర్తి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆర్తత్రాణ పరాయణుడు, అడుగడుగు దండాలవాడు అయిన శ్రీనివాస పరబ్రహ్మ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు ఎంతో ముచ్చటగా స్వామి సింహవాహనారూఢుడై దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. మలయప్ప స్వామి ఒక్కడే సింహవాహనంపై విహరిస్తూ ఉన్నాడు. మృగాణాంచ మృగేంద్రోహం అని శ్రీకృష్ణ పరమాత్మగా ఏ రకంగా తాను విహరిస్తాను అన్న విభూతి దర్శన భాగ్యాన్ని కలియుగవాసులైనటువంటి భక్త శిఖామణులందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు. ఇక్కడ శ్రీనివాస పరబ్రహ్మ ఆనంద నిలయాధీశుడై ధ్రువమూర్తిగా వెలుగుందేటువంటి స్వామి ఏకకాలంలో అనేక భక్తుల యొక్క మనస్సులలో ఆనంద పరవశం కలిగింపజేయడం కోసం తనంతట తానుగా ఉత్తమమూర్తిగా మలయప్ప స్వామిగా వేయించేపు చేసి స్వామి తన యొక్క వాహన మండపం నుంచి సింహ వాహనాన్ని అధిష్ఠించి చక్కని యోగ నరసింహ అవతారంతో దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. సింహం అంటే పరాక్రమానికి ప్రతీక. విష్ణువు సింహముఖుడై దుష్టుడైనటువంటి హిరణ్యకశిపుని సంహరించినటువంటి వైనం మన కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. భక్తుడైన ప్రహ్లాదుని రక్షించినటువంటి కరుణ కూడా మనకి అందులో కనబడుతుంది. యోగశాస్త్రంలో కూడా సింహం వాహనశక్తికి గమనశక్తికి ప్రతీక అని, అలాగే పరాక్రమవంతులైనటువంటి భీమాదులందరూ కూడా సింహ బలులు అని మనకి పురాణాలు ఇతిహాసాలు కీర్తిస్తూ ఉన్నాయి. అంతేకాదు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిగించినట్లయితే ఆనంద నిలయంపై నలువైపులా కూడా సింహ ప్రతిమలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే సమస్త భక్తులను కూడా రక్షించేటువంటి రక్షణ శక్తిగా అవి మనకి భాషిస్తూ ఉంటాయి. బ్రహ్మోత్సవంలో వెంకటనాథుడు తిరువెంకటనాథుడు వెంకటేశ్వర స్వామి ఇలా సింహ వాహనంపై విహరించడంలో ఆంతర్యం ఏమిటి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతను నేను తీసుకున్నాను కాబట్టి భక్తులారా మీకు భయపడవలసినటువంటి పని లేదు అన్న తత్వాన్ని తెలియజేసే విధంగా ఉంటుంది. ఆ స్వామి యొక్క మంగళ మనోజ్ఞమైనటువంటి స్వరూపాన్ని శ్రోతలారా మనసనే చక్షు ద్వారా మనం గనక వీక్షించినట్లయితే స్వర్ణమయమైన సింహాసన సింహ పీఠంపై స్వామివారు చక్కగా నరసింహస్వామి స్వరూపంలో యోగ నరసింహునిగా తన యొక్క దక్షిణ పాదాన్ని వామపాదాన్ని అటూ ఇటూ ఉంచి తన రెండు చేతులు కూడా మోకాళ్లపై ఉంచి ఒక దివ్యమైనటువంటి రూపంతో భాసిల్లుతూ ఉన్నారు. ఆయన పక్కన చక్కగా ఆభరణాలన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. వజ్ర వైఢూర్యాలు పొదిగినటువంటి అలంకారాలన్నీ కూడా వాటన్నిటితో దివ్య కాంతులతో స్వామి ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతేకాదు సుగంధ పుష్పమాలికల నడుమ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆయన యొక్క ముఖమండలం ప్రకాశిస్తోంది. రాజాసనానికే రాజాసమైనటువంటి ఆ అలంకారం భక్తకోటి కనులకు ఆనంద అతిశయాన్ని అందిస్తూ ఉంది. మృగరాజు అంటేనే సింహం నోరు తెరిచి జటాజూటాన్ని విదిలిస్తూ గర్జిస్తున్నటువంటి భంగిమలో అటు సింహం ఉంది. ఆ సింహం అపస్మారుడనేటువంటి వాడిని అణిచిపెడుతున్నట్టుగా మనకి వాహనంలో చక్కగా కనిపిస్తోంది. అంటే అజ్ఞానాన్ని అణగదొక్కేటువంటి సింహం, ఆ సింహంపై స్వామి అంటే మన అజ్ఞానాన్నంతటినీ కూడా తొలగించేటువంటి దివ్యమైనటువంటి స్వరూపంగా స్వామి ఈ వాహన సేవలో మనకి భాసిస్తూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. సద్యోరూపంగా అవతరించినటువంటి అద్భుతమైనటువంటి అవతారం నరసింహ అవతారం. అంతేకాదు తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించడంలో ఆలస్యమైందేమో అని ఆందోళనతో, నాయన ప్రహ్లాద నిన్ను రక్షించడంలో నేనేమైనా ఆలస్యం చేశానా అని కరుణ కూడా చూపించినటువంటిది. అంటే శిష్యులకు, భక్తులకు, ఆర్తులకు అది సింహవాహనం, సింహావతారమైనప్పటికీ కూడా కరుణతోనే, కారుణ్యంతోనే, వాత్సల్యంతోనే భాషిస్తుంది. కానీ ఎవరైతే దుష్టులున్నారో అధర్మ మార్గంలో అజ్ఞానంతో భోగాలపై పడి అధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తారో వారందరికీ కూడా ఆ సింహం యొక్క జూలు విదిలించుకునే పరాక్రమ స్వరూపంగా ఒకసారి తలుచుకుంటేనే ఏ రకంగా గజానికి స్వప్నంలో సింహం వచ్చినా ఆందోళన చెడి పరిగెడుతుందో, అలా పాపాత్ముల యొక్క హృదయాలలో సింహస్వప్నంగా, సింహంగా నేను వెలుగొందుతాను అన్న స్వరూపంతో స్వామి అదిగో సింహ గమనుడై ముందుకు వస్తూ ఉన్నాడు. నైరుతి మూలకి స్వామివారు ఏం చేస్తూ ఉన్నారు, అనంతాళ్వారితో సమీపానికి విచ్చేస్తూ ఉన్నారు. దివ్య మకర తోరణాలతో అద్భుతమైనటువంటి శ్వేత ఛత్రాల యొక్క ఛాయలో దేదీప్యమానంగా స్వామి మంగళ మనోజ్ఞ దర్శనాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ సింహం కూడా తన పరాక్రమాన్ని చూపించే విధంగా తన ముందున్నటువంటి రెండు పాదాలను పైకెత్తి సర్వసన్నద్ధంగా ఉన్నట్లుగా భాషిస్తూ ఉన్నది. ఇలా అద్భుత మనోజ్ఞ దివ్య దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి ఆ భాగ్యాన్ని మనోనేత్రాలతో వీరు చక్కగా విని ధరించేటువంటి ఆకాశవాణి శ్రోతలు మనందరి యొక్క కూడా జన్మ ధన్యమయ్యేటువంటి మధుర క్షణములు ఇవి. ఇటువంటి వాహన విశేషాల్ని, అంశాల్ని మరికొన్నిటిని మనం శ్రీమాన్ శేషాచార్యుల గారి యొక్క గళం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సింహ వాహన పరాక్రమ వైభవం మనందరికీ కూడా లభించాలని, మన అజ్ఞానం తొలగాలనేటువంటి భావనతో స్వామివారిని ప్రార్థిద్దాం. అయ్యా శేషాచార్యులు గారు అందుకోండి.
3: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ పెరుగు ఎంతో సార్థకమైనది. ఎందువల్లంటే అన్ని అవతారముల యొక్క రహస్యాన్ని కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడు భక్తులందరికీ దర్శింపజేస్తూ తన యొక్క వైభవాన్ని చాటి చెబుతూ అనేక యుగాల చరిత్ర అన్నింటినీ కూడా కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తూ ఉన్నాడు. ఆ స్వామిని దర్శించినట్లయితే ఒక్కసారి ఈ మానవ దేహాన్ని ధరించినందువల్ల కలిగే మాయలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎంత చక్కని కమనీయ రూపంతో ఆ స్వామి వెలిగిపోతున్నాడో చూడండి. భగవంతుణ్ణి ఆరాధించటానికి ఎన్నో మార్గాలున్నాయి. అందులో అర్చావతారం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. అర్చావతారాన్ని మనం దర్శించినప్పుడు నిగ్రహం అనేది కలుగుతుంది. ఆ నిగ్రహం కలిగినప్పుడు హృదయం పరమాత్ముని యందు లగ్నమయ్యి ఇతరమైన విషయాలన్నీ విస్మరిస్తారు. అదేవిధంగా ఈనాడు తిరుమాడ వీధులలో స్వామివారు చక్కగా హాయిగా విహరిస్తూ ఉంటే సింహవాహనం మీద ఆ స్వామిని దర్శించినటువంటి భక్తుల యొక్క నేత్రములు కానీ మనస్సు కానీ, చంచలమైన మనస్సు కూడా స్థిరంగా స్వామి స్వరూపమునందే నిలిచిపోయి వేరే ఐహికమైనటువంటి విషయములను మరచిపోతూ తదేకంగా ఆ స్వామి అందే లగ్నమవుతూ ఉంది. వారి యొక్క హృదయము అలాగే దర్శనము కూడా యోగమంటే అదే కదా. యోగ నృసింహునిగా ఆ స్వామిని మనం భావన చేసినట్లయితే ఆ యోగమంటే ఏమిటి? పరమాత్మ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటమే. అర్చారూపంలో ఉన్నటువంటి పరమాత్ముణ్ణి దర్శిస్తూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్ముణ్ణి తెలుసుకోవటం అనేటువంటి

0: అటువంటిది నిజమైనటువంటి యోగము. ఆ కింద సింహాకారంలో ఉన్నటువంటి ఆ రూపం వాహనాన్ని చూచినప్పుడు భయం కలుగుతుందా? ఆ పైన ప్రసన్నమూర్తిగా ఉన్నటువంటి పరమాత్ముడిని దర్శించినప్పుడు ఆనందం కలుగుతుందా? ఈ సింహవాహనాన్ని అధిరోహించినటువంటి పరమాత్ముడిని దర్శించినప్పుడు ఈ భయంకరమైనటువంటి సింహముల వలె వెంటాడేటువంటి ఐహికమైన ఈ సమస్తమైనటువంటి భవ బాధల నుంచి ఆ పరమాత్ముడే సంరక్షిస్తాడు మనని అనేటువంటి ఒక చక్కని ఆలోచన కలుగక మానదు. ఒక సముద్రాన్ని సమీపించినప్పుడు ఆ సముద్రం ఏ విధంగానైతే మనకి ఆనందాన్ని భయాన్ని కలిగిస్తుందో అదేవిధంగా ఇక్కడ సింహరూపములైనటువంటి బాధల నుంచి మనల్ని రక్షించి ప్రసన్నంగా అనుగ్రహించేటువంటి పరమాత్ముని దివ్యస్వరూపం అనేది మనకి ద్యోతకమవుతూ ఉన్నది. అంతేకాదు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆ సింహమైన ఆ పరమాత్మ స్వరూపమైన భక్తుల యొక్క రూపమైన ఇదంతా పరమాత్మ తత్వమే తప్ప వేరొకటి కాదు. ఎందువల్లంటే ఈ జగత్తంతా పరమాత్ముని కన్నా భిన్నమైనది కాదు కదా. అనేక రూపాలలో ఈ లోకం మనకు కనిపిస్తూ ఉంటుంది. సాత్వికమైనటువంటి జీవరాశులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, అలాగే మానవులు ఉంటారు. ఉద్భిజములు, అండజములు, శ్వేతజములు, యోనిజములు అనబడేటువంటి అనేక రకములైన జీవరాశులతో చరాచరములతో నిండినటువంటి ఈ సమస్తమైన ఈ ప్రకృతి, ఈ విశ్వమంతా కూడా పరమాత్మ కన్నా భిన్నమైనది కాదు అన్నప్పుడు ప్రతి ప్రాణిలోనూ పరమాత్ముడే ఉన్నాడు, కానీ చూడడానికి ఆ రూపములు మాత్రం భిన్న భిన్నములుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ భావనతో ఆలోచించినట్లయితే ఒక సింహాన్ని చూచినప్పుడు భయము లేదు, అలాగే ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న ప్రాణిని చూచినా కూడా దాని పట్ల తక్కువ భావము లేదు. క్రూరమైన మృగాన్ని చూచినప్పుడు భీతి లేదు. ఎందువల్లంటే అంతా పరమాత్మమయమేగా. ఈ జ్ఞానాన్ని పొందటమే నిజమైనటువంటి తత్వము, అదే యోగము. ఆ యోగాన్ని మనందరికీ నేర్పిస్తున్నట్లుగా యోగ స్వరూపునిగా ఆ చక్కని చిహ్నంతో, ముద్రతో పరమాత్ముడు రెండు చేతులను తన మోకాళ్లపై నిలిపి ధ్యానముద్రలో ఉన్నట్లుగా ఆ సింహవాహనాన్ని అధిరోహించి, ఓ భక్తులారా, మీరు ఏ విధంగానూ ఈ సంసార సాగరాన్ని చూచి భయపడవలదు, ఇదంతా నా మాయాకల్పితమే అనే విషయాన్ని తెలుసుకోండి. సింహముల వలె కనిపించేటువంటి ఈ లౌకికమైనటువంటి ఈ దుఃఖములకు మీరు ఏమాత్రమూ భయపడద్దు. నన్నే మీ హృదయంలో నిలుపుకున్నట్లయితే ఇవన్నీ, ఈ బాధలన్నీ కూడా గాలిచేత ఎగరగొట్టబడినటువంటి దారుణమైన మేఘరాశుల వలె చెల్లాచెదరైపోతాయి. మేఘముల వెనుక దాగినటువంటి సూర్యుని వలె దేదీప్యమానంగా జ్ఞానజ్యోతిని వెలిగిస్తూ నేను మీ అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తాను, మోక్షాన్ని మీకు అందిస్తాను. మీరు ఉండవలసింది ఎలాగా అంటే, నేను ఏ రకంగా నిశ్చలమైనటువంటి స్వరూపంతో ఈ సింహ వాహనం మీద మీకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నానో, అలాగే ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, సుఖదుఖాలు వచ్చినా, శీతోష్ణములు మొదలైన ద్వంద్వములన్నీ పట్టించుకోకుండా నిశ్చలతత్వంతో మానవ దేహాన్ని మీ అందరికీ అందించినందుకు, దాన్ని సార్థకం చేసుకుంటూ మీ ఇంద్రియములన్నింటినీ, మనస్సుని కూడా చంచలం కాకుండా, విషయముల పట్ల ప్రసరించకుండా, నా రూపమునందు, నా తత్వమునందు దాని అందే నిలబెట్టి మీరందరూ మోక్షాన్ని పొందండి అని ఉపదేశిస్తున్నట్లుగానే ఉన్నది. అలాంటి పరమాత్ముని యొక్క దివ్య వైభవాన్ని ఆనందంగా వర్ణించేటువంటి అపౌరుషేయమైన వేద రాసులతో, ఇదిగో చూడండి, ఇక్కడ వేద పండితులందరూ ఈ మాడవీధుల్లో పరమాత్ముని యొక్క దివ్య తత్వాన్ని ఆ వేదరాశిలో వర్ణింపబడినట్లుగా చక్కగా గానం చేస్తూ ఉన్నారు. వేదములంటే ఆ పరమాత్ముని స్వరూపమే కదా. అలాంటి పరమాత్ముణ్ణి మనందరం కూడా ఈనాడు సింహవాహనారూఢుడై తిరుమాడ వీధులలో, కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో భక్తుల కన్నులకు ఆనందాన్నిస్తున్నటువంటి ఆ పరమాత్ముణ్ణి చక్కగా స్మరించుకుందాం, ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాం. అయ్యా బ్రహ్మశ్రీ మారుతి గారు, మీరు చక్కగా స్వామివారి వైభవాన్ని మరింతగా వర్ణించండి, భక్తులారా మనందరం శ్రవణానందంగా విందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు శేషాచార్య గారు.
2: హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపరీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా.
1: శరణాగతి ఎలా చేయాలి, స్వామివారిని ఎలా ఆశ్రయించి తరించాలి అని మనకి కులశేఖర ఆళ్వాళ్ళు చక్కగా తెలియపరిచారు. అదేవిధంగా పరాక్రమంతో ఉన్నవారిని కూడా ప్రసన్నం చేసుకోవడం ఎలా అన్న విషయం ప్రహ్లాదుడు ద్వారా మనకి తెలుస్తుంది. సింహ స్వభావం ఎటువంటిది అంటే పరాక్రమంలో సింహ శిశురపి నిపతతి మద మలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతి రియం సత్వవతాం నకలు వయస్తేజసాం హేతు. సింహము ఎంత చిన్నపిల్ల అయినప్పటికీ కూడా, చిన్న శిశువు అయినప్పటికీ కూడా అది మదంతో కూడినటువంటి గజం యొక్క కుంభస్థలం మీదే దృష్టింది, దానిపైనే దాడి చేస్తుంది. అంటే దాని యొక్క స్వభావం అటువంటిది. అంతేనా కాదు, దాని యొక్క స్వభావం గురించి నీతి శతకంలో భర్తృహరిని కూడా చెప్తారు. క్షుత్క్షామోపి జరాకృషోపి శిథిల ప్రాయోపి కష్టాం దశాం ఆపన్నోపి విపన్న దీధితిరపి ప్రాణేషు నశ్యత్స్వపి మత్తేభేంద్ర విభిన్న కుంభ విజిత గ్రాసైకబద్ధ స్పృహ కిం జీర్ణం తృణమత్తి మాన మహతాం అగ్రేసర కేసరీ. ఏమిటండి ఈ నీతిలో మనం తెలుసుకోవాల్సింది అంటే, సింహము ఎటువంటిదైనప్పటికీ, క్షుత్క్షామోపి ఆకలితో బాధపడుతున్నప్పటికీ, జరాకృషోపి ముసలితనం వచ్చినప్పటికీ, శిథిలప్రాయోపి శిథిల దశకి చేరుకున్నప్పటికీ కూడా, కష్టాం దశామాపన్నోపి ఎంతటి కష్టదశం క్లిష్టదశం వచ్చినప్పటికీ కూడా, తన యొక్క శక్తి క్షీణిస్తున్నప్పటికీ కూడా, చివరికి ప్రాణాలు పోతున్న సమయంలో కూడా, కిం జీర్ణం తృణమత్తి వేటాడే అవకాశం లేదు, శరీరం సహకరించట్లేదు అని తన దగ్గర దొరికేటువంటి పచ్చిక బయళ్ళు స్వీకరిస్తుందా, లేదు లేదు ఏదో రకంగా శక్తి కూడా తీసుకుని మత్తేభేంద్ర విభిన్న అంటే మదించినటువంటి ఏనుగ కుంభస్థలంలో ఉండేటువంటి మాంసాన్ని స్వీకరించాలి అనుకుంటుంది. ఎందుకంటే మాన మహతామగ్రేసరక్కేసరి మానవంతుల్లో ముందుండేటువంటిది మృగరాట్ సింహం. మరి దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనకి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, కష్ట పరిస్థితులు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా భోగాలకి వశులం కాకుండా నిరంతరము ఏ రకంగా సింహము ఆ గజం యొక్క కుంభస్థలం మీద దృష్టి పెట్టిందో, అలాగే మనకు పురుషార్థములలో తురీయమైనటువంటి మోక్షం అనేటువంటిదే మనకు కుంభస్థలం లాంటిది మనం సింహంగా భావిస్తే, కాబట్టి దానిపైన మన దృష్టిని వించి ఎటువంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా పట్టు విడవకుండా ఎవరైతే ఆ మోక్ష పదాన్ని దక్కించుకోవడానికి భక్తి సామ్రాజ్యాన్ని భక్తిని సాధనంగా మలుచుకుంటారో, అటువంటి వారికి నేను వశమవుతాను అన్న తత్వాన్ని తెలియపరిచే రీతిలో స్వామివారు చక్కగా ఇక్కడ విహరిస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్య చరణ కమలాలను వీక్షించి ఆయన యొక్క చరణ సేవలో తరించాలని భక్తులందరూ కూడా, ఎంతోమంది ఎన్నో ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి, ముఖ్యంగా కళాకారులు కేవలం మానవ మాత్రులే కాదు, చరాచర జీవకోటి కూడా స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నాయి. గజరాజులు ముందుకు కదులుతూ ఉన్నాయి, వృషభాలు ముందుకు కదులుతూ ఉన్నాయి, అశ్వరాజాలు కదులుతూ ఉన్నాయి, పక్షులు కూడా చక్కగా వాహనం చుట్టూ విహరిస్తూ అవి కూడా స్వామి దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉన్నాయి. స్వామి వాహనం ముందుకు కదులుతూ ఉంటే వృక్షరాజాలు ఆనందాన్ని తెలియపరుస్తున్నాయా అన్నట్లుగా తమ యొక్క కొమ్మలను అటు ఇటు ఊపుతూ కూడా స్వామి దర్శన భాగ్యానికి పరవశించినట్లుగా ఉంది. వీటన్నిటినీ పరవశింపచేయడం కోసం వాయువు కూడా చల్లగా వీస్తూ ఉంది, వాతావరణం కూడా భక్తులకు సహకరించే విధంగా సూర్యుడు కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపించకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఆనందాన్ని ఇక్కడ తిరుమలలో అందజేస్తూ ఉన్నాడు. ఇలా అందరి మనస్సులలో కూడా ఆనంద పరవశాన్ని నింపింపజేస్తూ స్వామి ఎంతో వైభవంగా వైభవోపేతంగా దివ్య మంగళ మనోజ్ఞ దర్శన భాగ్యాన్ని అందరికీ

0: సాధిస్తూ ఉన్నారు. అందుకే అంటారు సంచింతయే భగవత శరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం ఉత్తుంగ రక్త విలసన్నక చక్రవాల జ్యోత్స్నాభిరాత మహత్ హృదయాంధకారం యచౌచ నిస్సత సరిత్ప్రవరోదకేన తీర్థేన మూర్త్యధికృతేన శివశివోభూత్ చాతుర్మనశ్యమలశైలంది సృష్టవజ్రం ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిందం అని మనకు వ్యాస మహర్షి భాగవతంలో తెలియజేస్తారు. వజ్ర అంశ ధ్వజ కమలాది చిహ్నాలు కలిగి శోభాయమానంగా వెలుగొందేటువంటి ఉన్నతమైనటువంటి నఖమండల యొక్క కాంతులతో భక్తుల హృదయాలలో మహాంధకారాన్ని సంపూర్ణంగా తొలగిచేసేటువంటి ఆ భగవత్ చరణ కమలాలను మిక్కిలి ప్రేమతో మనం చక్కగా సేవించాలి. ఆ స్వామి యొక్క దివ్య పాదారవిందం అందుకోవాలని చింతన చేయాలి. ఎవరి చరణాలను ప్రక్షాళన చేయడం ద్వారా వెళ్ళినటువంటి పాదోదకం పవిత్ర గంగాజలాలను శిరస్సును దాల్చి శివుడు శివత్వాన్ని పొందుకున్నాడో, అలాగే ఎవని యొక్క చరణాలను ధ్యానించడు పురుషుని అంతఃకరణంలో గుట్టల కొలదిగా పేరుకుపోయినటువంటి పాపరాశులు సైతము ఇంద్రుని యొక్క వజ్రాయుధ ప్రయోగంతో పర్వతాలు ముక్కలైపోయినట్లుగా పటాపంచలైపోయాయో, అటువంటి భగవంతుని యొక్క చరణ కమలములే మనకు శరణములు అన్నటువంటి భావనతో మనం స్వామిని చక్కగా కీర్తించాలి. నిరంతరము కూడా ఆండాళ్ళు కూడా తన యొక్క తిరుప్పావైలే గుహలో నిద్రించినటువంటి సింహస్వరూపమా శ్రీకృష్ణ సింహమా అని కీర్తించింది. ఇలా అందరి చేత కూడా కీర్తింపబడినటువంటి స్వామి అందరినీ ఉద్ధరించడం కోసం, అనుగ్రహించడం కోసం మనలో అటువంటి పరాక్రమాన్ని అందించి అపస్మారుని సింహం తొక్కిపెట్టినట్టుగా మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని అధర్మాన్ని తొక్కిపెట్టి జ్ఞానం వైపు మన మనస్సుని మరల్చుకోమని, మన యొక్క దృష్టి నిరంతరము కూడా తురీయమైనటువంటి కైవల్య సాధనకై పరితపించమని, అలా ఎవరైతే ఉపక్రమిస్తారో వారికి సింహానికి ఉన్నటువంటి బలాన్ని మీకు నేను అందిస్తానన్న సుమా అన్న తత్వాన్ని కూడా మనకి తెలియజేసే విధంగా స్వామి మంగళ మనోజ్ఞుడై ప్రసన్నచిత్తుడై యోగంతో యోగ నారసింహుడిగా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. రాజ టీవీతో వెలుగొందుతూ ఉన్నాడు. దివ్య పుష్ప మాలలతో శోభితుడై అనేకమైనటువంటి రత్న ఆభరణాలు ధరించి ప్రసన్నమైనటువంటి ముఖంతో దివ్య దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ స్వామి వైభవాన్ని కనులారా వీక్షించినా చెవులారా విన్నా కూడా మనకు కలిగేటువంటి భాగ్యం అమోఘమని చెప్పి అందుకనే ప్రహ్లాదుడు కూడా ఎంతో చక్కగా మనకు భగవంతుడు అందించినటువంటి దానిని ఎలా సార్థకం చేసుకోవాలో కూడా తెలియజేశాడు. కమలాక్షునచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిక్వ జిక్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శరము శరము అని భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ పాంచభౌతిక శరీరంతో శాశ్వతమైనటువంటి యశశరీరాన్ని ఇంకా ముందుకు వెళితే అసలు జన్మ రాహిత్యాన్ని ఎలా పొందాలో దివ్య తత్వాన్ని మనకు అందించినటువంటి మహనీయుడు. ఆ ప్రహ్లాద తత్వాన్ని తెలుసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎటువంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా రకంగా స్వామి దర్శన భాగ్యాన్ని పొంది స్వామి దర్శనాన్ని తాను పొందడమే కాక తన తండ్రికి కూడా ఒక రకంగా మోక్షాన్ని అందించాడో, అటువంటి ప్రహ్లాదుడు యొక్క భక్తి మనందరిపై ఉండాలని చెప్పి మనం స్వామివారిని వేడుకుందాం. ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి భక్తి తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమాన్ శేషాచార్యులు గారు సింహవాహనారూఢుడైనటువంటి స్వామి వైభవ శక్తిని మనకి తెలియజేస్తారు, తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: పరమాత్ముడే ఎదురుగా నిలిచి అన్నీ ఇస్తానని చెప్పి ఉంటే అది కావాలి ఇది కావాలి అని సామాన్యులైనటువంటి వాళ్ళని అర్థించటం వ్యర్థం కదా. భగవంతుణ్ణి నిజంగా అర్థించవలసినటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మోక్షం మాత్రమే. ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో భక్తులందరూ కూడా ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని చూచి మైమరచిపోయి ముగ్ధులై పరస్పరము గోవిందనామాన్ని చక్కగా గానం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దీనివల్ల ఆనంద నిలయ నివాసుడనేటువంటి సార్థకత ఆ స్వామి బిరుదు ఈనాడు నిజంగా సార్థకమై ప్రకాశిస్తూ ఉన్నది. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఈ ముల్లోకముల యందు ఏమి సాధించాలి అంటే ఒక ఆధిపత్యం కాదు, ధనం కాదు, అంగబలం కాదు, ఏమి సాధించాలి అంటే సజ్జనుల యొక్క సాంగత్యం. అది లభించటం అనేటువంటిది దుర్లభం కదా. కానీ ఈనాడు ఇంతమంది భక్త జనుల యొక్క సమూహములన్నీ కూడా ఒకచోట ఏకమై ఆ భగవంతుణ్ణి

0: నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటే ఆ సాధు సజ్జన భాగవతోత్తముల యొక్క ఐక్యత మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంతకన్నా నిజంగా జీవితంలో కావలసినటువంటి ప్రయోజనం ఇంకేమీ లేదు అని అర్థమైపోతూ ఉన్నది. పరమ భాగవతోత్తములు శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారు వర్ణించినట్లుగా మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలసర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. నాయనా, ధనాన్ని చూచి లేదా జనాన్ని చూచి యవ్వనాన్ని చూచి ఏమాత్రము గర్వపడకు, ఇవన్నీ కూడా ఒక్క నిమిషంలోనే హరించుకుపోతాయి అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నట్లుగా అందరూ పొందవలసింది ఆ పరమాత్ముని యొక్క దివ్య సన్నిధి మాత్రమే అనేటువంటి చక్కని సారాంశం ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో మనకు గోచరమవుతూ ఉన్నది. అలాగే వయస్సు అనేటువంటిది నిత్యమైనది కాదు. నీరు ఎండిపోతే సరస్సులో ప్రయోజనం లేదు. అదేవిధంగా ధనం పోతే మన చుట్టూ ఏ పరివారమూ నిలబడదు. అందువల్ల నిజమైన తత్వాన్ని తెలుసుకోండి ఓ భక్తులారా అని యోగ నృసింహునిగా పరమాత్ముడు దర్శనాన్ని ఇస్తున్నాడు. వయసిగతే కహ కామ వికారః, వయస్సు దాటిపోయిన తర్వాత కోరికలన్నీ కూడా పోతాయి. శుష్కే నీరే కహ కాసారః, నీరు ఎండిపోతే సరస్సు ఎక్కడుంటుంది. క్షీణే విత్తే కహ పరివారః, ధనం గనక లేకపోయినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి సంబంధాలన్నీ నశించిపోతాయి. జ్ఞాతే తత్వే కహ సంసారః, ఎంతో ఉత్తమమైనటువంటి వాక్యం ఇది. జ్ఞాతే తత్వే, నిజమైనటువంటి పరమాత్మ తత్వం తెలిసినట్లయితే అసలు ఈ సంసారం అనేటువంటిది ఎక్కడున్నది? ఇదంతా కూడా భగవంతుని యొక్క క్రీడ. బాలుడైతే ఆటలలో నిమగ్నుడై ఉంటాడు. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపి నసక్త. బాల్యంలోనేమో ఆటల మీద ఆసక్తి, యవ్వనంలోనేమో విషయాల పట్ల ఆసక్తి, వార్ధక్యం వచ్చినప్పుడేమో ఆ జీవితంలో జరిగిన విషయాల మీద ఆలోచనతో ఆ జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఈ జీవనంలో కనిపించేటువంటి వయస్సులోని పరిణామాలలో ఎక్కడా పరమాత్మ మీద మనస్సు నిలవటం లేదు. పరమే బ్రహ్మణి కోపి నసక్త, నిజమైనటువంటి పరమాత్మ తత్వం మీద మాత్రం ఎవరికీ ఆసక్తి కలగటం లేదు. అలాంటి ఆసక్తి ఎలా కలుగుతుంది అంటే ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భక్తజనుల మధ్య నిలిచి ఆ పరమాత్ముణ్ణి చక్కగా దర్శించినప్పుడు ఆ నిశ్చల తత్వం అనేది ఏర్పడి ఆ పరమాత్మ సన్నిధికి చేరుకునేటువంటి మహత్తరమైన అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని మనం ఏమాత్రము విస్మరించకుండా ఆ పరమాత్ముని దివ్యమైనటువంటి చక్కని జ్ఞానాన్ని పొందుతూ పరమాత్మ లీలలను ఈ చెవులతో వింటూ ఆనందంగా మనం ఈనాడు ఆ పరమాత్మ సన్నిధికి శాశ్వతంగా చేరుకునే ప్రయత్నం చేద్దాం, మోక్ష సాధన చేద్దాం. అదే మనందరికీ ఉత్తమమైనటువంటి లక్ష్య సాధన. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఆ పరమాత్ముని తత్వాన్ని బ్రహ్మశ్రీ మారుతి గారు అందిస్తారు, తెలుసుకుందాం.
1: ఆకాశవాణి శ్రోతలం మనందరం కూడా దివ్య దృశ్యాన్ని మన మనోనేత్రంతో చక్కగా ఇంతవరకు వీక్షిస్తూ ఉన్నాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అని చెప్పి దుష్టులను దండించి శిష్యులను రక్షించే ఆ మహావిష్ణువు అనుగ్రహం కోసం భక్తులమైన మనందరం కూడా కరకమలాలు జోడించి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. స్వామివారి వాహనం తిరువాడ వీధులలో నెమ్మది నెమ్మదిగా కదులుతూ ఉండగా చక్కగా ఒక పక్క ప్రబంధ పారాయణలు జరుగుతూ ఉండగా వెనుక వేద పండితులందరూ కూడా చతుర్వేద పారాయణలు చేస్తూ ఉండగా చక్కగా ముందుకు సాగుతూ ఉన్నది. ఆ పద చిత్రాలు అద్భుతమైనటువంటి నృత్యాలు అన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆ స్వామి దివ్య వైభవాన్ని వీక్షించడం కోసం సుమారు అనేక రాష్ట్రాల నుంచి కళాకారులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారందరూ కూడా స్వామివారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకుని ఆనందాన్ని పొంది పరవశిస్తూ ఉన్నారు. ఇలా ఆనంద నిలయాధీశుడైనటువంటి నిర్దిశయ ఆనంద స్వరూపుడైనటువంటి స్వామి మనందరినీ ఉద్ధరించడం కోసమే ఈ బ్రహ్మోత్సవాలలో వాహనాలలో విహరిస్తూ ఉన్నాడు. అటువంటి భాగ్యం ఎల్లవేళలా మనకు కలగాలని ఆ ఆ స్వామి వైభవాన్ని ఆలకించేటువంటి చెవులు మనకి

0: అందరూ కూడా అటువంటి స్వామి గుణ సంపదను అందించాలని మనం శ్రోతలందరూ కూడా కోరుకుంటూ ఒక్కసారి ఆ స్వామికి మంగళాశాసనం పలుకుదాం. శ్రీ కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేవీఎస్ విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ వై శివకృష్ణ, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి, శ్రీ వై ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సింగిడి పసందైన పాటలు సరదా మాటలతో మీలో జోష్ నింపే పాటా మాటల సందడి సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మనసుకు నచ్చిన పాట మంచి మాట మనకు కొంత తేలికనిస్తుంది. ఎసుంటి టెన్షన్ ఉన్నా కూడా జరంతసేపు పక్కన పెట్టి ఆ పాటలో లీనమైతాం కదా. మరి మీకు మంచిగా అనిపించిన ఆ పాట, మీ మనసు దోచిన ఆ పాట మళ్ళీ వినాలనుకుంటే ఫోన్ చేసి నచ్చిన పాట కొరచు సరదాగా ముచ్చట పెట్టి అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 295081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. ఇప్పుడైతే నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం కోసం కార్తీక్ సుమంగళి గానం చేసిన ఈ పాట

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
4: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
5: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
6: గుడ్ మార్నింగ్ మ్యామ్.
5: నమస్తే, శుభోదయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు
6: అలసిపోయింది
5: గంగ. అంతేనా? ఎన్ని కొట్టేదాకా ఆడుతున్నావేమి? అరే బాప్రే, 12 కొట్టేదాకా ఆడుతున్నావు. మొత్తం జోష్ అంతా గంగదే మరాడ. అంతేనా? కాదా? అందరుంటారు. అందరుంటారు కానీ లీడర్ మాత్రం గంగనేనా అంటున్నా? చిన్నోళ్ళకు మాత్రం నువ్వు అంటావా? ఓకే, ఇలానే నవ్వుతూ ఉండు. మరి మస్తు రోజులకు ఫోన్ చేసిన, ఎట్లా మీ ఊళ్ళో సంబరాలు జరుపుకుంటున్నారు? నవరాత్రులు, బతుకమ్మలు
6: బాగానే ఉంది. ఇప్పుడు ఎట్లన్నా చలి పెడుతుంది, ఇప్పుడు ఏమో ఎండ కొడుతుంది.
5: పొద్దంతా ఎండ కొడుతున్నది, రాత్రి అంతా చలి పెడుతున్నాయి కదా.

0: అను 12 గుడ్డలు దానికి ఆడుతున్నావు అంటేనే ఎంత జోష్గా ఆడుతున్నారో అర్థమవుతున్నది. మరి నీకు బతుకమ్మ పాటలు వచ్చా?
1: రావు మేడం.
0: పాటలు రావు, వినుడే. పెద్దలు ఆడితే వినుడు, ఆడు అంతే. ఓకే, మరి మనకు సమయం తక్కువ ఉంది. ఏ పాట కావాలి? తప్పకుండా. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఇలానే ఫోన్ చేస్తుండ్రు, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి.
1: థ్యాంక్ యూ.

0: వెండి ఆభరణాల కోసం
1: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం,
0: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
1: భద్రతను నిర్ధారిద్దాం,
0: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
1: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
3: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మరి సింగిడికి ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరం ద్వారా కూడా పాటను కోరుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. మరి ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న పాటల్ని పొద్దుగల సింగిడి సినీ గీతాల కార్యక్రమంలో, సాయంత్రం 5 గంటల మాట చెప్పుండ్రి పాట ఇండ్రిలా, రాత్రి ఉషారు కార్యక్రమంలో చదివి వినిపించి వారు అడిగిన పాటలు వినిపిస్తున్నాం కదా. మరి ఇయ్యాల ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు. ఆ ఉత్తరం చదివిద్దాం. తీర్ల మాటలు ఆ మాటలతో మా మనసును దోస్తూ, ఆ మాటలతోనే కాకుండా మనసు దోచే మాకు నచ్చిన పాటల్ని వినిపిస్తున్న మా దోస్త్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎంకి క్షణార్థులు అంటూ పంపించారు. మాకోసం మాకు నచ్చిన హోలీ చిత్రంలోని అవునని అంటావో అనే పాటను వినిపించండి అంటూ పంపించారు. కరీంనగర్ నుండి శ్వేత, ప్రవళిక, అక్షయ, మాకోసం ఈ పాటను తప్పకుండా వినిపించండి అంటూ పంపించారు. తప్పకుండా వినిపిస్తామండి. మరి శ్రోతలు మీరు కూడా ఇలా ఉత్తరం ద్వారా పాటను కోరాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఉత్తరం ద్వారా పాటను కోరాలనుకుంటే మీరు పంపించాల్సిన మా చిరునామా, ఉత్తరాన్ని పంపించాలి అంటే చిరునామా తెలిసే ఉండాలి కదా మీ అందరికి తెలుసు. అయినా కొత్త వాళ్ళ కోసం మరోసారి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, విద్యానగర్ ఆదిలాబాద్, ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. చిరునామా మరోసారి చెప్తున్నాను, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి మీరు మీకు నచ్చిన పాట కొరచ్చు. ఇప్పుడైతే వీరి కోరిక మేరకు ఈ పాట.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?
2: మేడం
3: చెప్పండి,
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
7: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
8: తెలంగాణ యాసాభాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. భారతీయ శాస్త్రీయ సితారిస్ట్ పండిట్ నిఖిల్ బెనర్జీ జయంతి ఎలా? ఈయన పండిట్ రవిశంకర్ ఉస్తాద్ విలాయత్ ఖాన్లతో పాటు సితార్ ప్రముఖ ప్రతిపాదకులలో ఒకడిగా నిలిచారు. బెనర్జీ సితార్ శైలులను అభివృద్ధి చేసుకున్నారు. భారతీయ సంగీతంలోని రాగం లయ అంశాలలో తనకున్న ప్రావీణ్యాన్ని ప్రసిద్ధి చేశారు. ఆయన తన ప్రావీణ్యానికి ఎంతగానో ప్రసిద్ధి చెందారు. ఆయన ప్రత్యేకమైన సితార్ శైలిలో పరిపూర్ణత, భావోద్వేగం, గాంభీర్యం మిళితమై ఉంటాయి. బెనర్జీ సాంకేతికత ఒక అద్భుతం. చిరుతల కంటే వేగవంతమైనది, డాలర్ కంటే సురక్షితమైనది అని శాన్ఫ్రాన్సిస్కో క్రానికల్ కొనియాడింది. నిఖిల్ బెనర్జీ భారత పౌర పురస్కారం పద్మభూషణ్ను అందుకున్నారు.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
3: హలో, నమస్తే. శుభోదయం మేడం.
2: శుభోదయం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
3: నెల్లూరు జిల్లా ఉత్తిరెడ్డిపాళ్యం నుంచి మస్తాన్ పాషా మేడం.
2: ఆహా, మస్తాన్ పాషా గారు ఏం చేస్తుంటారు?
3: మేడం, నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను. అలాగే సంగీత పరంగా తబలా వాయిద్యాలు, ఢోలకులు, డప్పు కళాకారులకు డప్పులు ఇవన్నీ తయారు చేస్తాను మేడం.
2: ఇంతకు ముందు మాట్లాడాం.
3: అవును మేడం, మాట్లాడారు.
2: ఎలా ఉంది మరి మీ ఊళ్ళో బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయి?
3: బాగానే జరుగుతున్నాయి మేడం. మాకు ఇక్కడ బతుకమ్మ సంబరాల కన్నా నెల్లూరు జిల్లాలో ఇది దసరాది బాగా చేస్తారు
2: మేడం. నవరాత్రులు
3: బాగా చేస్తారు, బాగున్నాయి. డప్పు కళాకారులు కూడా వస్తున్నారు, డప్పులు తయారు చేసుకుని పోతున్నారు.
2: ఇప్పుడు ఈ మధ్య మీకు మంచి గిరాకీ ఉంటుంది అయితే తబలాకు?
3: తబలా అంటే తబలా పర్లేదు మేడం, యావరేజ్ గా ఉంది. ఎలక్ట్రానిక్స్ వచ్చేసాయి కదా,
2: అవునవును,
3: వాటి మీద ఉన్నారు మేడం అందరు కొద్దిగా. అయినప్పటికీ తబలానే కావాలని కొంతమంది వస్తున్నారు మేడం ఇష్టంగా. పర్లేదు.
2: ఓకే అండి, మరి ఇలా ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: ఈ రోజు దసరా నవరాత్రులు, నాలుగో రోజు శుభాకాంక్షలు మేడం ఆదిలాబాద్ డైరెక్టర్ గారికి, టెక్నీషియన్స్ అందరికి, అలాగే వింటున్న శ్రోతలందరికి, మా ఫ్రెండ్స్ అందరికి కూడా శుభాకాంక్షలు. హాయ్ మేడం, ఈ రోజు నర్తనశాల సినిమాలో నుంచి జనని శివకామిని ఆ పాట వినిపించండి మేడం.
2: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వినిపించేస్తాను. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు, ఇలానే ఫోన్ చేస్తుండండి.

0: తెలంగాణ యాస భాషల ఖచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కానాపూర్ ఆదిలాబాద్ నుంచి. రిటైర్ అయ్యారు అంటే ఇప్పుడు మీ సమయాన్ని హాయిగా గడుపుతున్నారు అన్నట్టు.
1: ఏం చేద్దాం మేడం,
0: ఏమనిపిస్తుంది అంటే పనులు చేసిన టైంలోనే మంచిగా ఉన్నదా, ఇప్పుడు మంచిగా అనిపిస్తున్నదా? అంటే పని చేసేటప్పుడేమో అబ్బా అసలు సమయమే దొరుకుతలేదు రెస్ట్ తీసుకుందామంటే అనిపిస్తుంది కదా, ఇక రెస్ట్ తీసుకునే సమయంలో జరేంత పని ఉంటే మంచిగా ఉంటుందా అనిపిస్తుంది. ఓకే, మరి ఇక ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: జననే జన్మభూమి.
0: తప్పకుండా అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఇలానే ఫోన్ చేస్తుండండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.
1: సరే సరే మేడం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. భారత క్రికెట్ క్రీడాకారుడు గౌతమ్ గంభీర్ పుట్టినరోజు ఎలా? 2003 నుండి వన్డేలలో, 2004 నుండి టెస్టులలో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశవాళీ క్రికెట్లో 2 డబుల్ సెంచరీలను సాధించి టెస్టు జట్టులో సెలెక్ట్ అయ్యారు. స్వదేశంలో జరిగిన టూర్ గేమ్లో డబుల్ సెంచరీ సాధించిన 4వ భారతీయుడు గౌతమ్ గంభీర్. గంభీర్ భారత తరఫున 54 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడారు. 2007-2011 ప్రపంచ కప్లను గెలుచుకున్న జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా కూడా వ్యవహరించారు. కొరియన్ కనకరాజు చిత్రం కోసం సిద్ధు శ్రీరంగారం చేశారు.
2: కొరియన్ లో థాంక్స్ అని అర్థం.
3: కంసామిద.
2: బై.
3: కంసామిద.

0: తెలంగాణ యాస భాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఖాదర్ పాషా మేడం, నెల్లూరు నుంచి.
0: చెప్పండి ఖాదర్ పాషా గారు, మంచి ఉన్నారా?
1: బ్రహ్మాండం ఉన్నాడు మేడం, దేవుడి
0: మస్తు రోజులకు ఫోన్ చేసిర్రు కదా.
1: అవును,
0: చెప్పండి. మరి ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నాని మూవీలో పెదవే పలికెను అమ్మ పాట మేడం. కన్నపల్లి రుణం మనం ఎప్పుడు తీర్చుకోలేం కాబట్టి.
0: నిజంగా అండి కదా, ఎన్ని బంధాలున్నా ఆ బంధంకి ఒక ప్రత్యేకత ఉంది అంతే. ఎన్ని బంధాలు కొత్తవి మనకు మన చుట్టూ ఉన్నా కూడా ఆ బంధం ప్రత్యేకత వేరే
1: వేరే కదా.
0: మరి మీ అమ్మతో మీకున్న ఏదైనా చిన్న జ్ఞాపకాన్ని చెప్తారా? ఏదైనా మీరు అల్లరి చేసినప్పుడు
1: మమ్మల్ని ఎంత బాగా చూసుకుని ఏడకి తీసుకుపోయినా తోడు తీసుకెళ్లేది, గ్యాప్ లేకుండా ఎడబాటు చేయలేదు మా కన్న తల్లి. ఎప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు మేడం.
0: ఓకే అండి,
1: నాకు మిగిలిన జ్ఞాపకం.
0: ఓకే అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినిద్దాం.
1: ధన్యవాదాలు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ హైటెక్స్ లో జరగనున్న సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయంలో జరిగిన లింగార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు నవరాత్రి 2వ రోజు సందర్భంగా నిర్వహించనున్న దాండియా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. నవరాత్రి ఉత్సవాల వేళ 3 నెలల గర్భిణి అయిన మహిళా జర్నలిస్టుపై రాహుల్ గాంధీ, ఆయన బృందం అమానుషంగా దాడి చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ దేశంలోని జర్నలిస్టులకు, మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2000 రూపాయలకు పైబడిన యూపీఐ వాణిజ్య లావాదేవీలపై 0.4% ఎండీఆర్ వసూలు నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాయిదా వేసింది. పండుగల సీజన్ దృష్ట్యా ఈ నెల 15 నుంచి ప్రారంభం కావలసిన ఎండీఆర్ను దీపావళి తర్వాత అమలు చేయనున్నట్టు కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎన్పీసీఐ తెలియజేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్గా తీసుకుని గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు సూచించారు. దసరాలోపు ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ద మహాస్తూపం నిర్మాణ శైలి అద్భుతంగా ఉందని థాయిలాండ్, కాంబోడియా బౌద్ద భిక్షువులు ప్రశంసించారు. ఈ క్షేత్రాన్ని 4.26 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తామని, ఇందుకోసం ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ దివాకర్ వెల్లడించారు. విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల బలోపేతానికి ఐఐటి హైదరాబాద్, జపాన్లోని ఎంఐఇ విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడితో పాటు ప్రధానంగా సెమీకండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలపై సంయుక్త పరిశోధనలు నిర్వహిస్తారు. మౌలిక సదుపాయాలు, మందుల కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను నిన్న తాత్కాలికంగా విరమించారు. సమస్యలను 10 రోజుల్లో పరిష్కరిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇవ్వడంతో జూడాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వాటాలోని 3.09 టీఎంసీల జలాల్లో భాగంగా తుంగభద్ర నదికి నీటి విడుదల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. సీఎంఈ ఓవి రమేష్ బాబు ఇచ్చిన ఇండెంట్ మేరకు రాబోయే 15 రోజుల పాటు విడుదల వారీగా నీటిని విడుదల చేస్తారని డ్యాం ఇంజనీర్లు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:04 మార్నింగ్ మస్తీకి స్వాగతం. మరి మార్నింగ్ మస్తీలో మంచి మంచి పాటలు మీకోసం రెడీగా ఉన్నాయి. వినడానికి మీరు రెడీగా ఉన్నారా? మార్నింగ్ మస్తీలో ముందుగా సైనికుడు చిత్రం నుంచి పాట కార్తీక్ కారుణ్య మాలతి హరిణి పాడిన ఈ పాటకు హారీష్ జయరాజ్ సంగీతం, సాహిత్యం వేటూరి.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: మార్నింగ్ మస్తీలో తర్వాతగా దూకుడు చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాటకు సంగీతం తమన్, సాహిత్యం విశ్వ.

0: ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రోత్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రోత్, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108. డాక్టర్ మనుష్రోత్ గారు, ఈ రోజు కార్యక్రమంలో వినికిడిని కాపాడుకుంటూ అలాగే చెవికి సంబంధించిన హైజీన్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి అన్నది మాట్లాడుకుందాం. ముందుగా ఇప్పటి రోజుల్లో రోడ్ మీద వెళ్తూ ఉంటే ఒక 40% మంది ఇయర్ ప్లగ్స్ వాడుతూ కనిపిస్తారు మనకి. ఈ ఇయర్ ప్లగ్స్ మీద చాలా మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి, మీరేమంటారు? అసలు ఇయర్ ప్లగ్స్ వాడచ్చా, వాడితే ఎలా వాడాలి?
1: సో ఈ హెడ్ ఫోన్స్ వాడడం అండ్ రిక్రియేషనల్ నాయిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో మనం హెడ్ ఫోన్స్ వాడినప్పుడు మన ఫోన్ లో వాల్యూమ్ 60% కంటే తక్కువ పెట్టాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రొలాంగ్డ్ యూసేజ్ ఉండదు, సో 6 అవర్స్ కంటే ఎక్కువ యూజ్ ఉండదు. అండ్ కంటిన్యూస్ యూజ్ అడ్వైజ్ చేయం, అంటే మీరు ఇంటర్మీడియట్ గా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి అండ్ ఇయర్ ని రెస్ట్ ఇవ్వాలి. లౌడ్ నాయిజెస్ వల్ల ఇయర్ లోపల ఉన్న చిన్న హెయిర్ సెల్స్ డామేజ్ అయిపోయి హియరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది.
0: డాక్టర్ గారు, కొంతమంది 8 నుంచి 10 గంటల దాకా ఫోన్ లో మాట్లాడే ఉద్యోగాలే చేస్తూ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఇయర్ ఫోన్లు వాడుతూనే ఉంటారు. అటువంటి వాళ్ళు ఎటువంటి ఇయర్ ఫోన్ వాడితే మంచిదంటారు?
1: ఇట్లా కంటిన్యూస్ అంటే వాళ్ళ ప్రొఫెషనల్ హెజార్డ్ ఇది హియరింగ్. సో వాళ్ళు హెడ్ ఫోన్స్ ఓవర్ ద ఇయర్ హెడ్ ఫోన్స్, అంటే మన చెవు రంధ్రం లోపల పెట్టినవి కాకుండా ఓవర్ ద ఇయర్ హెడ్ ఫోన్స్ వాడితే అది ఇంకా సేఫ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏమంటే వాళ్ళు కంటిన్యూస్ గా కాకుండా బ్రేక్స్ ఇవ్వడం బెటర్. అండ్ వాల్యూమ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్.
0: వాల్యూమ్ 60% కంటే తక్కువ ఉండడం ఇంపార్టెంట్ అంటారు.
1: ఎస్, అండ్ ఈ రోజుల్లో థ్యాంక్స్ టు ఈ డివైస్ కంపెనీస్ మన ఫోన్ లో మనం ఒక పాయింట్ తర్వాత వాల్యూమ్ ఎక్కువ చేస్తే అది మీకు ఒకటి రెడ్ లో మారిపోయి మీకు సిగ్నల్ ఇస్తుంది దట్ యువర్ వాల్యూమ్ ఇస్ టూ హై. సో దాన్ని మనం ఫాలో చేయాలి అండ్ అది ఆ మెసేజ్ తర్వాత మనం ఎక్కువ వాల్యూమ్ పెంచకూడదు.
0: డాక్టర్ గారు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా అండ్ మీడియా అడ్వర్టైజింగ్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి వాంట్స్ టు బి అన్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ వాంట్ టు ఎర్న్ మనీ. వీళ్ళంతా కూడా సౌండ్ తో చాలా పనిచేస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళు ఇయర్ హైజీన్ కానివ్వండి, ఒక ఇయర్ ఎటికెట్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు మీరు?
1: ఇప్పుడు ఉన్న మన కొత్త ప్రొఫెషన్స్ లో హియరింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ సౌండ్ చాలా ఇంపార్టెంట్. సో ఇయర్ ని మనం హైజీన్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనం నాయిస్ లెవెల్స్ ని కంట్రోల్ చేయాలి. సెకండ్ ఏమంటే మనం ఎటువంటి ఓవర్ ద కౌంటర్ ఇయర్ డ్రాప్స్ గానీ అండ్ ఇయర్ బడ్స్ గానీ ఇవన్నీ వాడకూడదు. సో దీంతో ఏమైనా ఇన్ఫెక్షన్స్, ఇయర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది.
0: సార్, ఇయర్ హైజీన్ మెయింటైన్ చేయడానికి సాధారణంగా తలస్నానం చేసినప్పుడు లేదంటే వారానికి ఒకసారి ఇయర్ బడ్స్ తోటి క్లీన్ చేస్తూ ఉంటాం, ఆ ప్రొసీజర్ కరెక్టే అంటారా? ఇయర్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి?
1: సో ఇయర్ హైజీన్ కి మనకి 3 థింగ్స్ ఉంటది. ఒకటైతే మనం ఇయర్ బడ్స్ వాడకూడదు. ఇయర్ బడ్స్ వాడితే ఉన్న వ్యాక్స్ మనం లోపలికి పుష్ చేసి ఇయర్ డ్రమ్ గానీ స్కిన్ ని లోపల డామేజ్ చేసే అవకాశం ఉంటది. సెకండ్ థింగ్ ఏమంటే మనం స్నానం చేసేటప్పుడు ఒకవేళ మనకి ఇయర్ బ్లాక్ ఎక్కువ అవుతుందంటే ఇయర్ ప్లగ్స్ గానీ కాటన్ పెట్టుకుని వాటర్ పోకుండా చూసుకోవాలి. అండ్ ఒకవేళ మీకు ఇయర్ బ్లాక్ చాలా అనిపిస్తుందంటే దగ్గరున్న ఈఎన్టీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఒకవేళ ఇయర్ వ్యాక్స్ ఇయర్ ని బ్లాక్ చేస్తుందంటే దాన్ని క్లీన్ చేయించుకోవడం బెస్ట్ ఆప్షన్.
0: ఏ ఫెస్టివల్ ఉన్నా గానీ ఇప్పుడు చాలా హై వాల్యూమ్ లో మ్యూజిక్ ప్లే చేయడమో లేకపోతే ఒక క్రౌడ్ లో మనం ఉన్నప్పుడు మన ఇయర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా?
1: ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ అనేది జెనెటిక్ కాంపోనెంట్ కూడా ఉంటది. అంటే కొంతమంది జెనెటిక్ గా ప్రీడిస్పోజ్ ఉంటారు, లైక్ ఎవ్రీ స్మోకర్ కి లంగ్ క్యాన్సర్ రాదు, అట్లానే ప్రతి మనిషి లౌడ్ సౌండ్ విన్నోడికి హియరింగ్ లాస్ రాదు. కానీ మీ జాగ్రత్త మీరు తీసుకోవాలి. సో నాయిస్ రిడక్షన్ ఇయర్ ప్లగ్స్ గానీ ఏమీ లేకపోతే జస్ట్ కాటన్ పెట్టుకున్నా కూడా ఒక 10 to 20 decibel సౌండ్ కట్ అయిపోయి మీ ఇయర్ ని సేఫ్ పెడుతుంది. సెకండ్ థింగ్, ఎస్పెషలీ ఇండోర్ ఏరియాస్ లో ఫంక్షన్స్ అయినప్పుడు, ఇండోర్ ఏరియాస్ లో డీజే అండ్ మ్యూజిక్ పెట్టినప్పుడు, చాలా హై వాల్యూమ్ పెట్టినప్పుడు ఆ రీవర్బరేషన్స్ వల్ల ఇయరింగ్ లాస్ డామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఏమైనా డిస్కంఫర్ట్ అనిపిస్తుందంటే స్టెప్ బ్యాక్, టేక్ అ స్టెప్ బ్యాక్, ఆ స్పీకర్ నుంచి కొంచెం దూరం వెళ్లి కూర్చోండి, లేదంటే సైలెంట్ ఎన్వైరన్మెంట్ కి పోయి అక్కడ ఒక 5-10 మినిట్స్ బ్రేక్ తీసుకుని దెన్ యూ కమ్ బ్యాక్ టు ద స్పేస్. సో ఇటువంటి సింప్టమ్స్ ఏమైనా ఉంటే అండ్ కొంతమంది పేషెంట్స్ కి ఈ ఫంక్షన్స్ అయిపోయినాక వాళ్ళకి కంటిన్యూస్ గా చెవులో సౌండ్ రావడం గానీ ఇయర్ డిస్కంఫర్ట్ ఉంటుంది, అప్పుడు మీరు వెంటనే మీ ఈఎన్టి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి.
0: అలాగే డాక్టర్ గారు, చివరి ప్రశ్న, స్విమ్మింగ్ చేసే వాళ్ళు చెవికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: సో ఒకవేళ మీరు ప్రొఫెషనల్ స్విమ్మర్స్ ఉన్నారు, లేదంటే స్విమ్మింగ్ మీ చాలా హాబీ ఉందంటే ఎప్పుడు ఇయర్ ప్లగ్స్ చేసుకొని స్విమ్మింగ్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇయర్ ని ప్రొటెక్ట్ చేయడం, లేదంటే స్విమ్మర్స్ ఇయర్ అంటాం, అంటే ఇయర్ లో రిపీటెడ్ వాటర్ పోయి అండ్ ఇయర్ డామేజ్ అయ్యి లోపల ఇన్ఫెక్షన్స్ రావడం గానీ లేదంటే కొన్ని స్వెల్లింగ్స్ వస్తాయి, ఇవన్నీ క్రానిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది.
0: ఇంతవరకు మీరు విన్నారు ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రోత్ గారు సమర్పించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మ్యాడ్ చిత్రం నుండి భీమ్ వరం కీర్త పాడిన పాట విన్నారు. సాహిత్యం కాసర్ల శ్యామ్, సంగీతం భీమ్స్.
1: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:30. మార్నింగ్ మస్తీ వింటున్నారు. మార్నింగ్ మస్తీలో తర్వాతగా నువ్వే నువ్వే చిత్రం నుండి కేకే పాడిన పాటను వింటారు.

0: హే ఒకసారి ఆలోచించు, ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే, సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: మార్నింగ్ మస్తీలో తర్వాతగా ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుండి నరేంద్ర పాడిన పాట వింటారు.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: మార్నింగ్ మస్తీలో తర్వాతగా మీకోసం రెడీ చిత్రం నుండి నీరజ్ శ్రీధర్ దివ్య పాడిన పాట

0: పండుగ వేళ ప్రతి ఇంట ఆనందం ఆరోగ్యం నిండాలి. తెలంగాణ రుచితో స్వచ్ఛమైన పాలతో మీ కుటుంబానికి మరింత ఆరోగ్యం అందిస్తూ విజయ తెలంగాణ డైరీ తరపున మీ అందరికీ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు.
1: మార్నింగ్ మస్తీలో తర్వాతగా కెమెరామన్ గంగతో రాంబాబు చిత్రం నుండి నరేంద్ర గీతామాధురి పాడిన పాటకు సంగీతం మణిశర్మ, సాహిత్యం భాస్కర్ భట్ల.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వివిధ

భారతి కేంద్రం సమయం 10:50 మార్నింగ్ మస్తీ వింటున్నారు. మార్నింగ్ మస్తీలో తర్వాతగా అత్తారింటికి దారేది చిత్రంలో డేవిడ్ సైమన్ మాల్గుడి శుభ పాడిన పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
1: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటిబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్.

0: T20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
0: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: మార్నింగ్ మస్తీలో చివరగా బాహుబలి చిత్రం నుండి కార్తీక్ దామిని పాడిన పాట వింటారు.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రారంభిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ 3 రోజుల సదస్సు భారత సాంస్కృతిక సంబంధాలపై చర్చిస్తుంది.

1926లో స్థాపించబడిన గ్రేటర్ ఇండియా సొసైటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. న్యూఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ బ్లాక్ ఐ వద్ద ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ నూతన సందర్శకుల కియోస్కును ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. మ్యూజియానికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి మరింత మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో ఈ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పీఎం ఆవాస్ యోజనతో అనుసంధానించాలని నిర్ణయించింది. మొదటి విడతలో 1.75 లక్షలు, రెండవ విడతలో 25,000 ఇళ్ల వివరాలను పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక లబ్దిదారుల ఖాతాల్లో కేంద్రం అందించే 72,000 రూపాయల ఆర్థిక సహాయం జమవుతుంది. రాష్ట ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ప్రాజెక్టులో భాగంగా మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల 19 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. కోటి మందికి కోటి చీరలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి ఆకుపచ్చ ఎరుపు అంచుతో కూడిన కలర్ఫుల్ చీరలను ఎంపిక చేయగా సరస్ మేళాలో వీటికి విశేష స్పందన లభిస్తోంది. బతుకమ్మ దసరా పండుగల కోసం టీజీఎస్ఆర్టీసీ రాష్ట వ్యాప్తంగా 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 20 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రద్దీని బట్టి స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలుంటాయి. మహిళలకు మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణం యథావిధిగా వర్తిస్తుంది. దేశంలో నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని సీజేపీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే తెలియజేశారు. ఫారెన్ ఫండింగ్ ఆరోపణలపై ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం ఓటు హక్కు పరిరక్షణ కోసమే తాము ఉద్యమం చేస్తున్నామని, కేంద్రం ఇతర అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 11:03 దాటి 50 సెకండ్లు అవుతోంది. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ప్రియమైన శ్రోతలందరికీ నమస్కారం. అందరికీ బతుకమ్మ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. ఈరోజు బుధవారం. మరి బుధవారం అంటే దర్శకులు ప్రత్యేకం. డైరెక్టర్ స్పెషల్లో ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాం?

0: హే ఒకసారి ఆలోచించు, ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్డ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: ఘంటసాల్ మాస్టర్ ఆలపించిన పద్యంతో మన గుర్తుకొస్తున్న కార్యక్రమాన్ని మొదలు పెట్టేసుకున్నాం కదా. తెరపై ఒక కథను చూపించడం ఒక కళ. ఆ కథను ప్రేక్షకుల మనసుల్లో తరతరాల జ్ఞాపకంగా నిలపడం అంటే అంతకంటే ఒక పెద్ద గొప్ప కళ. అలాంటి కళాత్మక దిగ్గజ దర్శకులు తెలుగు సినిమా పితామహుడుగా చెప్పుకునే చిత్తజల్లు పుల్లయ్య గారి సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకుని తండ్రిని మించిన తనయుడుగా తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకులు చిత్తజల్లు శ్రీనివాసరావు గారు. సిఎస్ రావుగా మనందరికీ సుపరిచితం. మరి ఈ రోజు మనం గుర్తు చేసుకోబోతున్నాం బహుముఖ ప్రజ్ఞాశాలి దర్శకులు శ్రీ చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని, కొన్ని పాటలు వారిని గురించిన కొన్ని విశేషాలతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
4: BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. మరి ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం చిత్తజల శ్రీనివాసరావు గారిని, సిఎస్ రావు గారిని. వారి గురించిన ఎన్నో విశేషాలు మరియు వారు దర్శకత్వం వహించిన సినిమా నుండి కొన్ని పాటలతో. సినిమా వాతావరణంలో పెరిగిన సిఎస్ రావు గారు బాలనటుడిగా సతీ అనసూయ, భక్త ధ్రువ చిత్రాల్లో వారి తండ్రి అయిన సి పుల్లయ్య గారి దర్శకత్వంలో నటించారు. తండ్రి ప్రోత్సాహంతో బిఏ లిటరేచర్ పూర్తి చేసి అప్పట్లో ఎంతో ప్రఖ్యాతగాంచిన జెమినీ స్టూడియోస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి చిత్ర నిర్మాణంలో అనేక అంశాలను నేర్చుకున్నారు. తండ్రి సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు సిఎస్ రావు గారు. తమిళంలో వారి దర్శకత్వం వహించిన తొలి సినిమా పొన్ని, ఇక తెలుగులో అయితే శ్రీకృష్ణ తులాభారం వారి తొలి చిత్రం. వినోదం, ఆకట్టుకునే కథాంశం, మంచి సంగీతం, సాహిత్యం, కుటుంబ విలువలు ఉండే సినిమాలను అందించారు సిఎస్ రావు గారు.

0: మంచి మనసుకు మంచి రోజులు చిత్రం నుండి ఘంటసాల గారు స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం 11:16 దాటి 18 సెకండ్లు. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బీఏఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం దిగ్గజ దర్శకులైన సిఎస్ రావు గారిని. మరి మంచి అభిరుచి ఉన్న దర్శకులుగా స్పీడ్ డైరెక్టర్ అనే పేరుండేది అప్పట్లో చిత్తజల్లు శ్రీనివాసరావు గారికి. స్క్రిప్ట్ లో ఉన్న ప్రతి సన్నివేశాన్ని వారు స్వయంగా నటించి చూపించేవారట. ఒక్కసారి ఎవరైనా నటీనటులు స్క్రిప్ట్ లోని సన్నివేశాన్ని మర్చిపోతే ఆయనే వెనకుండి ప్రతి డైలాగ్ ని ప్రాంప్ట్ చేసి చెప్పేవారట. అప్పట్లో వారిని ఏకసంతాగ్రాహి దర్శకులుగా కూడా పిలిచేవారట ఈ సిఎస్ రావు గారిని. 1960వ సంవత్సరంలో వచ్చిన సినిమా శాంతినివాసం. ఈ సినిమా ఎందరో నటీనటులకి సాంకేతిక వర్గ నిపుణులకి ఒక మైలురాయిగా నిలిచింది. అప్పట్లో పాలగుమ్మి పద్మరాజు గారి నాటకం ఆధారంగా వచ్చిన శాంతినివాసం నిజంగానే ఎందరికో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. మరి ఆ సినిమా నుండి ఒక మంచి పాట

పిల్లవాడికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసి తో అనుబంధాన్ని పెంచుదాం.

కంచుకోట సినిమాలో జానకమ్మ సుశీలమ్మ ఇద్దరూ కలిసి జుగల్ బందిగా నువ్వా నేనా అన్నట్టు పాడిన పాట అది. కంచుకోట సినిమా నుండి విన్నారు. మరి తెలుగులో 50 సినిమాలు అందరూ అగ్రహీరోలతో పనిచేశారు సిఎస్ రావు గారు. విశేషంగా చెప్పుకోవాలంటే అకినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారితో చాలా ఎక్కువ సినిమాలు పనిచేశారు. దాదాపు 50% సినిమాలు, వాళ్ళ దర్శకత్వం వహించిన 50% సినిమాలు వీరిద్దరితోనే చేయడం విశేషమనే చెప్పుకోవాలి. ఎన్టీఆర్ గారితో 18 నుండి 20 సినిమాలు, ఇక అక్కినేని నాగేశ్వరరావు గారితో 7 సినిమాలకి దర్శకత్వం వహించారు. నందమూరి తారక రామారావు గారికి గురుతుల్యమైన కేవీ రెడ్డి గారితో పాటు సిఎస్ రావు గారు టేకింగ్ అంటే చాలా ఇష్టపడేవారట. ఎంతో ఆత్మీయంగా బ్రదర్ అని పిలుస్తూ వారితో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు తారక రామారావు గారు మరియు సిఎస్ రావు గారు, శ్రీనివాసరావు గారు అన్నమాట.

0: జీవిత సత్యం చెప్పే పాట అది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన, మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో ఘంటసాల మాస్టర్ ఆలపించారు నిండు సంసారం చిత్రానికి.
1: పూల సౌందర్యంతో, ఆడపడుచుల ఆనందంతో, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిమళంతో మీ ఇంట నిండాలి సంతోషం. విజయ తెలంగాణ డైరీ తరపున మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని గుర్తు చేసుకుంటున్నాం. మరి వారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు లవకుశ ప్రస్తావం లేకుండా ఎట్లా? 1963 వచ్చిన లవకుశ ఒక అజరామర దృశ్య కావ్యం. ఆ చిత్రం ఎంత ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినీ చరిత్రలో తండ్రి కుమారులైన పుల్లయ్య గారిని, సిఎస్ రావు గారిని, ద్వయాన్ని చిరస్థాయిగా నిలబెట్టింది లవకుశ చిత్రం. 1934 సి పుల్లయ్య గారి దర్శకత్వంలో లవకుశ తీస్తే మళ్లీ అదే పేరుతో ఆయనే 1958 మొదలుపెట్టారు. కానీ అనివార్య కారణాల వల్ల, అది ఆయన అనారోగ్యం కారణం వల్ల, మధ్యలో ప్రొడక్షన్ ఇబ్బందుల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. అదే పేరుతో మళ్లీ 1963 సిఎస్ రావు గారు, సి పుల్లయ్య గారు కలిసి దీనిని తొలి తెలుగు గేవా చిత్రంగా అత్యద్భుతంగా తెరకెక్కించారు. 1958 మొదలుపెట్టిన లవకుశ వారి అనారోగ్య కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. అప్పటికే 8,000 అడుగుల షూటింగ్ అయిపోయిందిట. మరి మిగిలిన చిత్రాన్ని పుల్లయ్య గారేమో బిఎన్ రెడ్డి గారిని పిలిచి మీరు పూర్తి చేయండి అంటే, నేనెందుకు, మీ అబ్బాయి అద్భుతంగా సినిమాలు తీస్తున్నాడు అంటూ ఆ బాధ్యతను సిఎస్ రావు గారికి అప్పగించారట బిఎన్ రెడ్డి గారు. తండ్రి సృష్టించిన ఆశ్రమ సన్నివేశాలకు ఏమాత్రం తగ్గకుండా రాజభవనంలో ఉండే భావోద్వేగాలను అంతే అత్యద్భుతంగా తెరకెక్కించారు శ్రీనివాసరావు గారు. లవకుశను ఒక అజరామర దృశ్య కావ్యంగా మార్చారు. జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది లవకుశ చిత్రం. అది ఈనాటికి కూడా ప్రతి తెలుగు నాట, ప్రతి తెలుగు ఇంటిలో లవకుశ అంటే ఒక అజరామరమైన గుర్తు. అంతే కదా, మరి లవకుశ చిత్రం నుండి ఒక అద్భుతమైన పాట మనందరి కోసం.

0: ప్రతి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అప్పట్లో లవకుశ సినిమా విడుదలయ్యాక చాలా మంది సిఎస్ రావు గారి దగ్గరికి వచ్చి సన్మానం చేస్తామంటే వచ్చిన వారందరికీ నాన్నగారికి కొడుకుగా పుట్టడమే పెద్ద సన్మానం అని ఎంతో వినయంగా చెప్పేవారట సిఎస్ రావు గారు.
2: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
3: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
4: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి, అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని గుర్తు చేసుకుంటున్నాం, అదే మన సిఎస్ రావు గారిని గుర్తు చేసుకుంటున్నాం. స్టూడియోలో సమయం పరిగెట్టేస్తోంది. 11:35 దాటి 20 సెకండ్లు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ప్రసిద్ధ చారిత్రక నవల ఏకవీర. ఆ ఏకవీర ఆధారంగా వచ్చిన సినిమానే 1969 వచ్చింది ఏకవీర సినిమా. అప్పట్లో ఒక టాక్ నడిచేది, మల్లీశ్వరి చిత్రం తర్వాత అంతటి క్లాసిక్ ఈ ఏకవీర సినిమా అని చెప్పుకునేవారు సినీ విశ్లేషకులు. కొన్ని కారణాల చేత కమర్షియల్ గా విజయవంతం కాకపోయినా ఏకవీర ఎప్పుడు ఒక మాస్టర్ పీస్ సినిమానే. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ సినిమాతోనే తొలిసారిగా మాటల రచయితగా మనకి పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి ఆయన అందించిన సంభాషణలు, కవిత్వ శైలి ఎంతో అత్యద్భుతంగా ఉంటాయి. అయితే శ్రీనివాసరావు గారి సినీ ప్రస్థానంలో వారికి అత్యంత తృప్తినిచ్చిన సంతృప్తినిచ్చిన చిత్రాలు ఏవి అని అడిగితే రెండు అని చెప్తారట. ఒకటి లవకుశ, రెండు ఏకవీర. మరి ఏకవీర చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల మాస్టర్ పాడిన అద్భుతమైన పాట మీ అందరి కోసం.

0: మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండ. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నిస్తం పద్మినితో చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని, సిఎస్ రావు గారిని గుర్తు చేసుకుంటున్నాం ఈరోజు.

అప్పట్లో సిఎస్ రావు గారిని సినిమా సక్సెస్ రావు అని కూడా పిలిచేవారట. ఎందుకంటే వారి దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలైనా సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉండేది. సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే సినిమాల్లో వారు పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీనే. మనం గమనిస్తే అద్భుతమైన పాటలు కదా. ఇక సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారు ఘంటసాల మాస్టర్ గారితో ఆయనకి మంచి అనుబంధం ఉండేది అని ఎప్పుడూ చెప్పేవారు. లవకుస చిత్రంలో ఉదాహరణకు చూస్తే పద్యాలు పాటలు దశాబ్దాలు దాటినా నేటికి తెలుగువారి ఇళ్లలో మారు మ్రోగుతూనే ఉన్నాయి. ఇక ఇంకొక విశేషంగా చెప్పుకోవాలంటే తొలిసారిగా హిందీ సంగీత దర్శకులు శంకర్ జయకిషన్తో జీవిత చక్రం సినిమాకి స్వరాలాపన చేయించి ఒక సంచలనం సృష్టించారు అప్పట్లో సిఎస్ రావు గారు. మరి ఆ గమ్మత్తైన పాట మీ అందరి కోసం.

0: వింటున్నారు సిఎస్ రావు గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఇక సిఎస్ రావు గారు చిత్తజల శ్రీనివాసరావు గారి దర్శకత్వ శైలి గురించి తప్పకుండా చెప్పుకోవాల్సింది. బిఏ లిటరేచర్ చదివిన ఆయనకు కథపై భాషపై అత్యద్భుతమైన పట్టుండేదట. సెంటిమెంట్ మానవీయ సంబంధాలను చాలా సహజంగా ఆవిష్కరిస్తూ ఎంతో పగడ్బందీ స్క్రీన్ ప్లేతో సినిమాలను అందించేవారు. ఆయన కేవలం డైరెక్టర్గా మాత్రమే కాదు, ఒక గొప్ప నటుడు, రచయిత కూడా. పాత్రికా రంగంలో కూడా వారు ఎంతో విశేషమైన సేవలను చేశారు. కేవలం పౌరాణికాలే కాకుండా సాంఘికాల్లోనూ ముఖ్యంగా సమాజానికి అద్దం పట్టే కథలను అందించారు. అలాగే వచ్చిందే 1970వ సంవత్సరంలో దేశమంటే మనుషులో చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం కూడా అందుకున్నారు.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
2: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
1: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
2: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత,
1: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
2: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
1: నిరంతరం కట్టుబడి ఉంది.
2: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
1: ఐఎస్ఐ మార్కు ఉత్పత్తులను ఎంచుకుందాం.
2: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
1: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
2: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
1: భద్రతను నిర్ధారిద్దాం,
2: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
1: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.

0: పిల్లగానికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: సిఎస్ రావు గారికి, ఆదుర్తి సుబ్బారావు గారికి ఒక ఎంతో ఆత్మీయ అనుబంధం ఉండేది. ఎందుకంటే 1948 వచ్చిన కల్పన చిత్రానికి సిఎస్ రావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు కలిసి అసిస్టెంట్ డైరెక్టర్స్ గా

పనిచేశారట. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఎప్పుడైనా ఆదిత్య గారికి ఏ అవసరం వచ్చినా లేదా సిఎస్ రావు గారికి ఏ అవసరం వచ్చినా ఒకరికొకరు ఎంతో సహాయంగా ఉండేవారట. కానీ 1976 ఆదుర్తి సుబ్బారావు గారి మరణంతో ఆగిపోయిన మహాకవి క్షేత్రయ్య ఆ సినిమాని తన స్నేహితుడికి గుర్తుగా సిఎస్ రావు గారు పూర్తి చేశారట. ప్రతి సినిమాకి నేనున్నాను, అండగా ఉన్నాను అంటూ నిలిచేవారట సిఎస్ రావు గారు. యాదృచ్ఛికమైన కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. మరి మధ్యలో ఆగిపోయిన 2 సినిమాలకి దర్శకత్వం వహించారు. అదే లవకుశ మరియు మహాకవి క్షేత్రయ్య.

0: బంగారు గాజుల చిత్రం నుండి అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎలా ఉంటుందో చెప్పే అందమైన పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన.
1: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15-20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
2: అంటే అది ట్రస్ట్ వర్దీ అనే కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
0: అలాంటి అందమైన పాటలు వింటుంటే అసలు సమయం తెలియదు కదా. 11:55 దాటి 40 సెకండ్లు అయిపోయింది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఇద్దరు సంగీత బ్రహ్మలు సాలూరి రాజేశ్వరరావు గారు, కేవీ మహాదేవన్ గారుల రేర్ కొలాబరేషన్, రేర్ కలయికలో 1980 సంవత్సరంలో వచ్చింది చుక్కల్లో చంద్రుడు సినిమా. ఆ సినిమాలో పాటలు కూడా బాగుంటాయి, పద్యాలు కూడా ఎంత బాగుంటాయో. ఇక అప్పట్లో ఎప్పటికీ తీరని కోరిక ఒకటి ఉండిపోయింది అని చెప్పేవారు సిఎస్ రావు గారు. అదేంటంటే, తండ్రి సి పుల్లయ్య గారి కోరికని నెరవేర్చాలని ఎంతో ప్రయత్నించారట. అదే అన్నమయ్య సినిమాని తీయాలని తొలిసారిగా స్క్రిప్ట్ కూడా సిద్దం చేసుకున్నారట, కానీ కుదరలేదు. ఆ సినిమాని తర్వాత రాఘవేంద్రరావు గారు తెరకెక్కించారు, మనందరికీ తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్

చిత్రాలు అందించారు చిత్తజల శ్రీనివాసరావు గారు. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో కూడా నటించారు. తెలుగు సినిమాను ఉన్నత శిఖరాలకు చేర్చిన చిత్తజల శ్రీనివాసరావు గారు ఎప్పటికీ చిరస్మరణీయులే. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ రేడియోనేస్తం పద్మిని.

పాటల్ని ఏర్చి కూర్చి అందిస్తున్న కార్యక్రమమే అమృత గీతం. సాహిత్యపరంగా అలరించి వినే కొద్దీ మళ్లీ మళ్లీ వినాలనిపించే కొన్ని పాటలు ఈరోజు అమృత గీతంలో మీకోసం.

ఈ పాట గుర్తుంది కదా, 1986వ సంవత్సరంలో విడుదలైన చిత్రం సిరివెన్నెల. సీతారామ శాస్త్రి గారిని తెలుగు సినిమాకి పరిచయం చేసిన మొదటి చిత్రం సిరివెన్నెల. దర్శకుడు కె విశ్వనాథ్ గారి అద్భుత సృష్టి వెన్నెల కురిపించారు ఈ సిరివెన్నెల సినిమాలు. ఈ సినిమాలో మెరిసే తారలదే రూపం ఈ పాట ఎంతో తీక్షణమైన, ఎంతో లోతైన సాహిత్యం కలది. ఈ పాటలో బాహ్య సౌందర్యం కంటే అంత సౌందర్యమే మిన్నా అని చెప్పే ఒక తత్వాన్ని వివరించారు సీతారామ శాస్త్రి గారు వారి కలంతో. పాటలో ఒక చోటొస్తుంది, ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా. ప్రాణం పోసుకునే ప్రతి జీవికి తన పుట్టుక రహస్యం తెలియాల్సిన పనిలేదు అని చెప్పే ఒక అద్భుతమైన గీతం, అద్భుతమైన తత్వం ఈ పాట. మరి ముందుగా వస్తోంది అమృత గీతంలో ఈ పాట.

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: అమృత గీతం కార్యక్రమం వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ సమయం 12:13 అవుతోంది. అమృత గీతంలో తర్వాత వస్తున్న పాట మరణ మృదంగం చిత్రం అందరికీ గుర్తునే ఉంటుంది. మరణ మృదంగం సినిమాలో వేటూరి సుందరరామూర్తి గారి కళ్ళ నుండి జాలువారిన కరిగిపోయాను కర్పూర వీణల అనే పాట ప్రేమికుల మనసులు ఒకదాంట్లో ఒకటి ఎలా లీనమైపోతాయో అద్భుతంగా వర్ణించారు వేటూరి సుందరరామూర్తి గారు. ఒక దగ్గర మనసు పడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగా అంటూ పాడితే తొలి ప్రేమలో స్వచ్ఛతను ఆరాటాన్ని కర్పూర వీణ, వంశధార, సంధ్య వెన్నెల లాంటి పదాలతో ఎంతో అందంగా ఒడిసిపట్టి మరీ రాశారు వేటూరి సుందరరామూర్తి గారు. నువ్వే నా ధ్యాస, నువ్వే నా భాష అంటూ ప్రేసి వర్ణించే ఆ ప్రేమ గీతం ఇప్పుడు వినేద్దాం అమృత గీతం కార్యక్రమంలో.
3: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
4: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
3: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
4: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: బనారస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ది శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:19 దాటి 35 సెకండ్లు. 1995 దర్శకులు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా సొగసు చూడతరమ. ఈ సినిమాలో పాటలు ఎంతో రమణీయంగా ఉంటాయి. భరద్వాజ్ గారు అందించారు సంగీతాన్ని. ఈ సినిమాలో ఒక పాట సీతాకోక చిలకలమ్మ, లేలేత చిగురాకులమ్మ, పారాడు పాపాయినమ్మ, పొంగి పారేటి సెలియేరునమ్మ. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు ఒక ఆడపిల్లను రంగురంగుల సీతాకోక చిలకలతో, పచ్చని లేలేత చిగురాకులతో, గలగల పారే సెలయేరులతో పోల్చారు. ప్రకృతిని, స్త్రీతత్వాన్ని, అమ్మతనాన్ని ముడిపెడుతూ ఆయన రాసిన ఈ పాటలో ఎక్కడా పెద్ద పెద్ద కఠినమైన గ్రాంధిక పదాలుండవు. పుత్తడి బొమ్మ, పొత్రిళ్ళు, ముద్దుగుమ్మ వంటి అచ్చ తెలుగు పదాలతో అందరికీ అర్థమయ్యేలా సిరివెన్నెల గారి కలం గొప్పతనం చెప్పుకోవాల్సిందే. మరి ఆ పాట మీ అందరికోసం.

0: सुनती हो, कमाल ही हो गया।
1: क्या हो गया ऐसा?
0: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया।
1: ये कमाल कैसे हो गया?
0: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोल कर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ।
1: ये तो बहुत बढ़िया पोर्टल है।
0: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया। सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी।
2: అమృత గీతం కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. అమృత గీతంలో చివరగా వస్తోంది స్వయంవరం చిత్రంలో భువనచంద్ర గారి అక్షరాల్లో అందానికి ప్రేమతత్వానికి వందే మాత్రం శ్రీనివాస్ గారి అమృతతుల్యమైన స్వరాలు చిత్రమ్మ గానం. ఒక యువతి తన మనసులోని ప్రేమను బయటకు చెప్పలేక దాచుకోలేక మధురమైన తడబాటను అంతర్మదనాన్ని భువనచంద్ర గారు అత్యంత ప్రాసయుక్తంగా అందమైన పదాలతో అందించారు. ప్రేమలో పడ్డాక ప్రపంచం కొత్తగా అనిపిస్తుంది. చెప్పడానికి ఎన్నో మాటలున్నా పెదవులపై కేవలం మౌనమే వచ్చి కూర్చుంటుంది అంటున్న ఆ పాట వినేద్దామా?

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. తిరిగి 12:40 ఈట్ ఫిట్ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్టంలో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయవాడకు చేరుకుంటారు. రాష్టపతి ఈ సాయంత్రం విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు విజయవాడలో జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026ను ప్రారంభిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ మేళాను నిర్వహిస్తున్నాయి. 30కి పైగా రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఈ మేళాలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు తమ సాంప్రదాయ హస్తకళలను పరిచయం చేయడానికి మెరుగైన మార్కెట్ వసతులు కల్పించడానికి ఈ సరస్ మేళా ఎంతగానో దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు వీడియో సందేశం ద్వారా న్యూఢిల్లీలో బృహత్తర భారత్ ప్రపంచవ్యాప్తంగా భారత్ సాంస్కృతిక అనుసంధానాలు అనే అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి ప్రతినిధులు, రాయబారులు, మేధావులు ఈ 3 రోజుల సదస్సులో పాల్గొని భారతదేశ చారిత్రాత్మక సమకాలిక సాంస్కృతిక సంబంధాలపై చర్చిస్తారు. చైనా, జపాన్, మంగోలియా, నేపాల్

0: నేపాల్, ఇరాన్ తదితర దేశాల నుంచి పాల్గొనేవారు ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, నాగరికత మార్పిడిపై జరిగే చర్చల్లో తమ అభిప్రాయాలు పంచుకుంటారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాకూర్ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో కోల్కతాలో 1926 అక్టోబర్ 14 భారతీయ విద్వాంసుల తరం చేత స్థాపించబడిన గ్రేటర్ ఇండియా సొసైటీ శతాబ్ది ఉత్సవాల సందర్బంగా ఈ సదస్సు జరుగుతోంది. క్షయవ్యాధి నివారణలో భారత్ మెరుగైన పురోగతి సాధించింది. 2015 నుంచి 2024 మధ్యకాలంలో దేశంలో కొత్త క్షయ కేసుల నమోదులో 21% తగ్గుదల నమోదైంది. విస్తృత స్క్రీనింగ్, అధునాతన సాంకేతికత, సమాజ భాగస్వామ్యం ద్వారా క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత తీవ్రం చేసింది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఇప్పటి వరకు 28 కోట్ల మందికి పైగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 2 లక్షలకు పైగా వ్యక్తులకు టీబీ నివారణ చికిత్సను అందించగా 5,70,000 మంది కొత్త నీ క్షయమిత్రులు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అట్టడుగు స్థాయి వరకు అవగాహన కల్పించేందుకు జోష్ ప్రచార కార్యక్రమాన్ని నిన్న పైలట్ ప్రాతిపదికన 11 రాష్ట్రాల్లో 55 జిల్లాల్లో నిర్వహించారు. మై భారత్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్లు, ప్రభుత్వ అధికారులను ఒకే వేదికపైకి తెచ్చిన ఈ ప్రచారం వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స పొందడం, వ్యాధి పట్ల ఉన్న వివక్షను రూపుమాపడంపై అవగాహన కల్పిస్తారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతి ఒప్పందంపై వస్తున్న విమర్శలను అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తిప్పికొట్టారు. ప్రపంచ మార్కెట్లలో ఇంధన ధరలను తగ్గించడానికే రష్యా డీజిల్ సరఫరాకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఇది అమెరికా కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. రష్యా మొదట 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ను, ఆ తర్వాత నవంబర్లో 5 లక్షల టన్నులను, ఆపై ప్రతీ నెల 1 మిలియన్ టన్నుల చొప్పున సరఫరా చేస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2027 ఏప్రిల్ 7 వరకు రష్యా డీజిల్ రవాణాపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తాత్కాలిక లైసెన్స్ను జారీ చేసింది. శాంతియుత, స్థిరమైన, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల భారత్, ఆసియాన్ దేశాలకు స్పష్టమైన ఉమ్మడి ప్రయోజనం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన ఆసియాన్ ఇండియా డిఫెన్స్ థింక్ ట్యాంక్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు కేంద్ర స్థానముందని, ఆగ్నేయాసియా దేశాలతో సమాన భాగస్వామిగా కలిసి పనిచేయడమే భారత్ యాక్ట్ ఈస్ట్ విధానం దీర్ఘకాలిక నిబద్దత అని ఆయన అన్నారు.
1: For India, ASEAN is central to our Indo-Pacific vision. India's Act-East policy, Sagar and Mahasagar vision advocate open multipolar cooperation and we align these approaches through ASEAN-led mechanism. Our Act-East policy is a long-term commitment to working with Southeast Asia as an equal partner. Our collective objectives should be to build trust, respect for each other's sovereignty and keep channels of dialogue open.
0: ప్రపంచ సెమీకండక్టర్ వ్యయాలతో పాటు విశ్వసనీయత, సైబర్ భద్రత ఎంతో కీలకమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. సెమీకండక్టర్ డిజైన్, తయారీ, తుది ఉత్పత్తుల పరీక్షల్లో భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా తీర్చిదిద్దడమే దేశం లక్ష్యమని వైష్ణవ్ స్పష్టం చేశారు. స్థిరమైన తయారీ రంగానికి సమగ్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేయడం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. మొబైల్ ఫోన్ పరిశ్రమను ఉదాహరణగా చూపిస్తూ, భారత్ మొదట అసెంబ్లింగ్పై దృష్టి సారించి ఆ తర్వాత మాడ్యూల్, కాంపోనెంట్ తయారీకి విస్తరించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. సెమీకండక్టర్, రైల్వే, రక్షణ రంగ తయారీ పర్యావరణ వ్యవస్థలను అభివృద్ది చేయడానికి భారత్ ఇదే విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు.
2: Materials are very important because that ecosystem takes a lot of time and effort to build. So we have to put in that extra effort to get that capability in our country in terms

0: of understanding of the materials, handling of the materials, manufacturing them, processing them, storing them, using them in the chips or every other manufacturing process, and making sure that we develop an ecosystem which becomes good for us, good for the world.
1: గత నాలుగేళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతీయ వ్యాపార సంస్థలకు మార్కెట్ అవకాశాలను విస్తృతం చేయడంతో పాటు దేశ మార్కెట్లను ప్రపంచ భాగస్వాములకు అందుబాటులోకి తీసుకురావడమే భారత్ లక్ష్యమని గోయల్ తెలిపారు. 2014కు ముందు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉండేదని, నేడది సుమారు 70 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని పేర్కొన్నారు. కెనడా, మెక్సికో, మెర్కసూర్, యురేషియా అనేక ఇతర దేశాలతో కూడా భారత్ వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుపుతోందని తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ విశ్వసనీయ భాగస్వామ్యాల కోసమే చూస్తోందని పీయూష్ గోయల్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఇందోర్లో జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై 14 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. పారా ఏషియన్ క్రీడల భారత బృందం నుంచి పారా షూటింగ్ కోచ్ జయప్రకాష్ నౌటియాల్ను క్రీడా మంత్రిత్వ శాఖ తొలగించింది. ఎంపికలో అవకతవకలపై ఆరోపణలు రావడం, దీనిపై దర్యాప్తుకు డిమాండ్లు వ్యక్తమైన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సుదీర్ఘకాలంగా జాతీయ కోచ్గా సేవలందిస్తున్న జీవన్ ఎల్ రాయ్ బాధ్యతలు చేపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 20 సెకండ్లు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మన చిన్నతనంలో అమ్మమ్మ నానమ్మలు చెప్పే మాట గుర్తు చేసుకోవాలి ఒకసారి. రా, ఈ ఆకుకూర తిను, బలం వస్తుంది, చదువు బాగా వస్తుంది, బుద్ధి పెరుగుతుంది అనేవారు కదా. ఆ మాట కేవలం పెద్దల మాటే కాదు, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు, పోషకాహార నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు. ఎందుకు, ఏంటి అంత ప్రత్యేకం? ఆకుకూరలు నిజంగానే మన శరీరానికి, మెదడుకి, గుండెకు అంత బాగా పనిచేస్తాయా? అన్ని పోషకాలను అందిస్తాయా? అవును అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఆకుకూరలు, వాటిలో ఏ పోషకాలుంటాయి, రోజు తింటే ఏ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, ఎలా తినాలి, రోజువారీ జీవితంలో ఎలా చేర్చుకోవచ్చు చెప్పుకుందాము ఈ పాట తర్వాత.

ఆకుకూరలు ప్రకృతి మనకిచ్చిన సూపర్ ఫుడ్. పోషకాల గనులు, న్యూట్రిషనల్ పవర్ హౌసెస్ అంటారు నిపుణులందరూ. పాలకూర, తోటకూర, గోంగూర, మునగాకు, బచ్చలికూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇలా ఎన్నో పేర్లు, ఎన్నో రకాలు. అసలు ముందుగా ఎందుకు ఇవి సూపర్ ఫుడ్స్ అంటారు? ఎందుకంటే ఇవి తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అన్ని కలిపి ఒకే చోట దొరుకుతాయి. అంటే ఆల్ ఇన్ వన్ లా అన్నమాట. ఇక రోజు ఒక చిన్న గిన్నె ఆకుకూర తింటే మీరు మల్టీవిటమిన్ టాబ్లెట్లు తీసుకున్నట్టే అంటున్నారు వైద్యులు. వావ్, అవునా అనిపిస్తోంది కదా? అవును. మరి ఏ విటమిన్లుంటాయి ఈ ఆకుకూరల్లో, ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం ఒక పాట తర్వాత.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: ఇక ముందుగా అసలు ఆకుకూరలో ఏ విటమిన్లు ఉన్నాయో క్లుప్తంగా తెలుసుకుందాం. విటమిన్ ఏ, దీనే బీటా కెరోటిన్ అని కూడా అంటారు. కంటి చూపు, చర్మం, రోగ నిరోధక శక్తికి అవసరం. రాత్రిపూట చూపు తగ్గడం కంటి సమస్యలను రాకుండా కాపాడుతుంది. మనం చిన్నతనంలో గమనిస్తే ముఖ్యంగా తోటకూర, బొప్పాయి ఇలాంటివి తింటే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది అని మన స్కూల్లో కూడా పదే పదే చెప్పేవారు కదా. మరి అలాంటి విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఈ ఆకుకూరలో. ఇక విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్ నుండి మన శరీరానికి రక్షణ కలిగిస్తుంది. అంతేకాదు, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, గాయాలు త్వరగా మానడానికి కూడా సహాయపడతాయి ఈ ఆకుకూరలు. ఇక ఆకుకూరలో ఉండే మరొక ముఖ్యమైన విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి, ఎముకల ఆరోగ్యం

ఆరోగ్యానికి చాలా ముఖ్యం అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆకుకూరలు విటమిన్ కే కి అత్యంత ప్రధానమైన వనరుట. ఇంకొక విటమిన్ ఏంటంటే విటమిన్ B9, దాన్నే ఫోలేట్ అని కూడా అంటారు. కణాల పెరుగుదల, డిఎన్ఏ తయారీకి అవసరం అవుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో పిండం పెరుగుదలకు ఇది చాలా అద్భుతంగా సహాయపడుతుంది అంటున్నారు వైద్యులు. ఈ ఆకుకూరలో ఫోలేట్ కణాల పెరుగుదల, డిఎన్ఏ తయారీకి అత్యవసరం. అందుకనే పదే పదే చెప్తున్నారు గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ముఖ్యమని. ఎందుకంటే పిండం ఎదుగుదలకు ఇది ఎంతో సహాయపడుతుందట. ఇక ఇతర బి విటమిన్లు శక్తి ఉత్పత్తికి, నరాల పనితీరుకి, మెదడు ఆరోగ్యానికి కూడా సహాయపడతాయట. ఇవి క్లుప్తంగా చూసుకుంటే ఆకుకూరల్లో ఉండే విటమిన్లు. మరి ఆకుకూరల్లో ఉండే ఖనిజాలు ఏంటేంటి ఈ పాట తర్వాత చెప్తాను.

0: టిగు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
1: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
0: అవునా, ఎందుకు?
1: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
2: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
3: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
4: ఆకుకూరల్లో విటమిన్లతో పాటు బోలెడన్ని ఖనిజాలుంటాయి, అంటే మినరల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని క్లుప్తంగా చూస్తే ఇనుము రక్తహీనత నివారణకు, మన శరీరంలో ఆక్సిజన్ బాగా రవాణాకి అవసరం పడుతుంది. ఆకుకూరలు తినడం వల్ల రక్తహీనత ప్రమాదం దాదాపు 60-70% తగ్గుతుందంటున్నారు వైద్యులు. ఇక కాల్షియం, ఎముకలు దంతాలకి బలాన్ని ఇచ్చే కాల్షియం ఆకుకూరలో పుష్కలంగా ఉంటుంది. అందుకనే శరీరానికి బాగా అవసరమయ్యే ఆకుకూరలు తినడం వల్ల మనకి ఎముకలు బలంగా ఉండి అసలు ఎలాంటి కాళ్ళు నొప్పులు సమస్యలు కూడా రావు అని చెప్తున్నారు. ఇక ఇంకొక ముఖ్యమైన ఖనిజం ఏంటంటే పొటాషియం. ఇది రక్తపోటు నియంత్రణకి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా దోహదపడుతుంది అంటున్నారు. మెగ్నీషియం కండరాలు నరాల పనితీరు, రక్తంలో చక్కెర నియంత్రణకు అత్యవసరంగా ఉపయోగపడుతుంది. ఇవన్నమాట క్లుప్తంగా చెప్పుకుంటే విటమిన్లు, ఖనిజాలు, ఇవి ఆకుకూరలో ఉండే ఖనిజాలు. మరి ఇక ఆకుకూరలో విటమిన్లు ఖనిజాలతో పాటు మరికొన్ని అత్యవసర పోషకాలు కూడా ఉన్నాయి. అదే ఫైబర్. ఆకుకూరలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మనం గమనిస్తే గ్రామాల్లో కూడా మలబద్ధకానికి, మలబద్ధకం ఉంది అని ఎవరైనా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆకుకూర ఇగురు కానీ ఆకుకూర పప్పు కానీ తినమని పదే పదే వైద్యులు చెప్పేవారు. ఎందుకంటే ఆకుకూరలో ఉండే ఫైబర్ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది, కడుపు నిండినట్లుగా

పించడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి ఈ ఆకుకూరలు. ఇంకా ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైట్రోన్యూట్రియంట్స్, ఫ్లేవనాయిడ్స్ ఇలా చాలా రకరకాల పోషకాలు కూడా ఉంటాయన్నమాట. మరి ఒక పాట విందాము, పాట తర్వాత ఏ ఏ ఆకుకూరలు ఎలా ఉపయోగపడతాయి మాట్లాడుకుందాము.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: ఆకుకూరలు రోజు సుమారు 1 నుండి 1.5 సర్వింగ్స్ తీసుకుంటే వారిలో టైప్ 2 డయాబెటీస్ ప్రమాదం గణనీయంగా తగ్గుతుందంటున్నారు వైద్యులు. ఇక ఏ ఆకుకూరలో ఏవేముంటాయో మాట్లాడుకుందాం అన్నాను కదా, దానికన్నా ముందు ఆకుకూరలు బరువు నియంత్రణకి ఎలా సహాయపడతాయి? ఎలా సహాయపడతాయంటే తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల వీటిలో ఎక్కువ నీటి శాతం కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపి కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అనవసరమైన స్నాక్స్ లేదా జంక్ ఫుడ్ తినాలనే యోచన కూడా ఉండదు, తినకుండా కూడా ఉండొచ్చు అంటున్నారు వైద్యులు. మన తెలుగు ఇళ్లలో ఆకుకూరల వాడకం ఇది మన సంస్కృతిలో ఒక భాగమనే చెప్పాలి. మన సాధారణంగా అందరిళ్లలోనూ చూస్తే ఆకుకూర అన్ని రకాలుగా వండుకుంటాం. పాలకూర పప్పు, తోటకూర ఇగురు, గోంగూర పచ్చడి, మునగాకు వేపుడు, మునగాకు పప్పు, అబ్బా వింటుంటేనే నోరూరుతుంది కదా. ఇక బచ్చలికూర పప్పు, మెంతికూర పప్పు, మెంతికూర అన్ని కూరల్లో కూడా వేసుకుంటూ ఉంటాం. కొత్తిమీర, పుదీనా, ఇక కరివేపాకు, వీటితో చట్నీలు, ఇవి కేవలం రుచి కోసమే కాదు ఆరోగ్యానికి కూడా పోషక నిధులు ఈ ఆకుకూరలు. ఒక చిన్న సలహా, మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఒక చిన్న సలహా ఏంటంటే వారంలో కనీసం 4 నుండి 5 రోజులు వేర్వేరు ఆకుకూరలు వాడండి. ఒకే రకం కూర కాకుండా రోజుకో రకం కూర, ఆకుకూరను ఆహారంలో చేర్చుకోండి, మీకే తేడా తెలుస్తుంది. మరి ఒక పాట విందాం. పాట తర్వాత ఈ ఆకుకూరలు ఎలా వాడాలి, ఆకుకూరలు వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి గురించి మాట్లాడుకుందాం.

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: కొన్ని సూచనలు తీసుకుని ఆ కూరలు వాడాలంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మట్టి, ఇసుక, ధూళి మట్టిలో పండడం వల్ల మట్టి, ఇసుక, ధూళిని తొలగించే వాడుకోవాలి. లేకపోతే జీర్ణ సమస్యలు, పళ్లు పాడవడం, మన గట్ హెల్త్ పాడవడం జరుగుతుంది అని అంటున్నారు. ఇంతేకాదు, ఆకుకూరల మీద పురుగుల మందుల అవశేషాలు అంటే పెస్టిసైడ్ రెసిడ్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఆకుకూరల్ని శుభ్రంగా కడిగి వాడుకోవాలట. చల్లటి నీటిలో కనీసం కొన్ని నిమిషాలైనా కడిగి వాడుకుంటేనే ఆ అవశేషాలన్నీ పోయి మనకి ఆరోగ్యం చేకూరుతుంది అంటున్నారు. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, కానీ దానికి సహాయపడే శక్తి మాత్రం ఈ ఆకుకూరలో ఉంది అంటాను నేను. మరి ఏ ఆకుకూరలో ఏమేమి ఉన్నాయి, ఏ ఏ పోషకాలున్నాయి చెప్తానన్నాను కదా. ఇక పాలకూర, పాలకూరలో ఆక్సిలేట్స్, ముఖ్యంగా పాలకూరలో చూస్తే విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి, ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం అంటున్నారు వైద్యులు. పాలకూరలో ఉండే ఎంజైమ్స్ కంటి ఆరోగ్యానికి, ముఖ్యంగా వృద్ధాప్యంలో కంటి సమస్యలు రాకుండా కాపాడుతున్నారు. కాకపోతే పాలకూరలో ఉండే ఆక్సిలేట్స్ కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి సమస్య కావచ్చు. కాబట్టి విపరీతంగా తినకుండా మితంగా తినడం మంచిది. ఒకవేళ మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా తప్పనిసరిగా మీ పర్సనల్ డాక్టర్స్ ని సంప్రదించి మాత్రమే ఇలాంటి తగు మోతాదులో కాకుండా ఆకుకూరలు తినాలని కూడా సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఇక మునగాకు, మునగాకు అంటే సాధారణంగా మనందరి పెరట్లోనూ కనిపించే చెట్టే. తెలియని నిజాలేంటంటే మునగాకు పొడిలో ఇనుము శాతం దాదాపు పాలకూర కన్నా 25 రెట్లు ఎక్కువ ఉంటుందిట. అందుకనే మునగాకులో పొటాషియం అరటి పండులో కంటే 15 రెట్లు ఎక్కువ ఉంటుందంటున్నారు పోషకాహార నిపుణులు. మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ రక్తపోటు, మధుమేహ నియంత్రణలో సహాయపడుతుంది. తప్పకుండా మునగాకుని అందరూ తినాలి అని పదే పదే చెప్తున్నారు వైద్యులు. ఇక తోటకూర, తోటకూర ఆకుల్లో విటమిన్ కే అత్యంత సమృద్ధిగా ఉంటుంది. మీకు తెలుసా 100 గ్రాముల తోటకూరలో ఎంత ఎక్కువ శక్తి ఉంటుంది? రోజువారీ అవసరం కంటే చాలా ఎక్కువ విటమిన్ కే ఉంటుందిట. తోటకూరలో ఉండే కెరోటనాయిడ్

ఫ్లేవనాయిడ్స్, గుండె జబ్బులు, క్యాన్సర్, మెదడుని క్షీణించకుండా ఎలాంటి వ్యాధుల్ని రాకుండా కాపాడుతుందిట. అందుకనే పదే పదే తోటకూరను తినమని కూడా చెప్తున్నారు. ఇంకో విషయం కూడా ఉందండి, బరువు నియంత్రణకి ఎంతో అద్భుతంగా పనిచేస్తుందిట తోటకూర. మరి ఒక పాట విందాం. పాట తర్వాత ఇంకా మిగతా ఆకుకూరలో ఏ ఏ పోషకాలున్నాయో మాట్లాడుకుందాము.

ఇక గోంగూర, ఆహా గోంగూర అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి. గోంగూర పచ్చడి అద్భుతంగా ఉంటుంది కదా. గోంగూరని మన నాన్ వెజ్ కూరల్లో కూడా కలుపుకొని రకరకాల ప్రయోగాలు రకరకాల రుచులతో మనకు అందుబాటులో కూడా ఉన్నాయి. అయితే గోంగూర కూడా కొంతమందికి నిషిద్ధం అంటున్నారు. అసలు గోంగూరలో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం, ఆ తర్వాత ఎవరికి నిషిద్ధమో చెప్తాను. గోంగూరలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. జలుబు, ఇన్ఫెక్షన్ నుండి రక్షణనిస్తాయి. గోంగూర పచ్చడి రుచికి మాత్రమే కాదు లివర్ హెల్త్, జీర్ణక్రియ కూడా మంచిది. మరి గోంగూర ఎవరు తినకూడదు? ఎవరు తినకూడదు అంటే గోంగూరలో ఉండే ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు మీ పర్సనల్ డాక్టర్స్ ని సంప్రదించి మాత్రమే గోంగూరను తినమంటున్నారు పోషకాహార నిపుణులు. బచ్చలి కూర ఏడాది పొడవునా దొరుకుతుంది. సాధారణంగా మన ఇంటి పెరట్లో అతి సులువుగా లభ్యమయ్యే ఆకుకూర బచ్చలి కూర. బచ్చలి కూరలో విటమిన్ ఏ, సి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో కూడా ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు తప్పకుండా జాగ్రత్త పాటించి మీ డాక్టర్ సలహా మేరకు మాత్రమే తినాలి అని అంటున్నారు. ఇక మెంతికూర తినని వారు ఉండరేమో. మెంతికూరలో ఉండే పోషకాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయట. అందుకే ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు వైద్యులు. మెంతికూర ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు సహాయపడి రసాయనాలు కలిగి ఉండి ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుందిట. డయాబెటీస్ వ్యాధి ఉన్నవాళ్లకి ఇది సూపర్ ఫుడ్ అంటున్నారు వైద్యులు. మెంతికూర పాలిచ్చే తల్లులకు పాలు పెరగడానికి సహాయపడుతుందని ఆయుర్వేదంలో కూడా చెప్తున్నారు. ఇక కొత్తిమీర లేని వంట అసలు ఊహించుకోలేం కదా. ఎంత బాగుంటుంది కొత్తిమీర వాసన, కొత్తిమీర ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. కొత్తిమీర ఆకులు రక్తంలో చక్కెర కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. కొత్తిమీర ఆకులు భోజనం తర్వాత తింటే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందిట. గ్యాస్, అజీర్తి తగ్గుతుందంటున్నారు వైద్యులు. కాకపోతే కొత్తిమీర ఆకులు కూడా భారీ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో విష పదార్థాలను బయటికి పంపడంలో అంటే డీటాక్స్ చేయడంలో కూడా సహాయపడతాయట. ఇక కొత్తిమీర పక్కనే వస్తోంది పుదీనా. పుదీనా లేకుండా ఎలా చెప్పండి. పుదీనా పచ్చడి, పుదీనా పులావ్, ఆహా ఎంత బాగుంటుంది. అన్ని ఏం చేసినా కూడా మంచి సువాసనతో పుదీనా వేస్తేనే ఆ వంటలు ఘుమఘుమగా ఉంటాయి కదా. పుదీనా

ఆకులు మన పొట్టలోని జీర్ణ ఎంజైమ్స్ ని ఉత్పత్తి చేస్తాయట. భోజనం తర్వాత పుదీనా టీ తాగడం జీర్ణక్రియకు ఎంతో మంచిదంటున్నారు వైద్యులు. పుదీనాలోని మెంథాల్ తలనొప్పిని ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది. పుదీనా ఆకులు శ్వాసకోశ సమస్యలు దగ్గు జలుబు తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

0: మనం గమనిస్తే ఊళ్ళలో చిన్నప్పుడు మన బామ్మలు మన నాయనమ్మలు చెప్పేవారు కదా, కాస్త కషాయం చేసుకుని పుదీనా ఆకులు వేసుకుని కొంచెం అల్లం వేసుకుని వేడివేడిగా తాగితే ఎలాంటి దగ్గు జలుబు అయినా తగ్గిపోతుంది అని బామ్మలు చెప్పేవారు. అదే మన ఇంటి వైద్యం అన్నమాట, మన పెరటి వైద్యం. ఇక ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆకుకూరలు తినేటప్పుడు ఎలా తినాలి అది కూడా మనకి ఇంపార్టెంట్ కదా. మామూలుగా ఎలాగ పెడితే అలాగ తింటే ఆకుకూరల నుండి వచ్చే పోషకాలు పూర్తిగా 100% మనకి అబ్జార్బ్ అవ్వు అని చెప్తున్నారు వైద్యులు. మరి ఎలా తినాలి, ఎలా తినాలంటే
1: హైదరాబాద్ హైటెక్స్ లో 2 రోజుల పాటు జరిగే సమాఖ్య బిజినెస్ సమ్మిట్ 2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకల్లో భాగంగా 4వ రోజు నానబియ్యం సంబరాలను రాష్ట వ్యాప్తంగా మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. రాష్ట ప్రయోజనాలే ధ్యేయంగా జిల్లాల మధ్య సహకారంతో సాగునీటి సమస్యలను పరిష్కరించుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. హైదరాబాద్ హైటెక్స్ లో సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వికసిత భారత్ లక్ష్యానికి కేంద్రంతో కలిసి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు. జాతీయ జీడీపీకి తెలంగాణ ప్రస్తుతం 5% తోడ్పాటును భవిష్యత్తులో 10% పెంచడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
2: ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో రాష్ట్రాల అభివృద్ధి, దేశ అభివృద్ధి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే మా ఆలోచన. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం 2025లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను డెడికేట్ చేయడం జరిగింది. December 7th, 8th and 9th in 2025.
1: భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. రాత్రి 7:10 ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్టపతి పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతానికి ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా అరగంట పాటు సామాన్య భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని కోరారు. పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు

ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని సీఎం నివాసంలో జరిగిన సమాపేశంలో ఎన్నికల వ్యూహాలు, ఓటర్ల నమోదు ప్రాధాన్యంపై చర్చించారు. దసరాలోపు ఉమ్మడి జిల్లాల వారీగా సమాపేశాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల భర్తీ, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మండల, గ్రామ స్థాయిల్లో ముమ్మర ప్రచారం నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్టంలో 7448 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. హైదరాబాద్లో నిర్వహించిన ఇంజనీరింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళా శక్తి అంగన్వాడీ భవనాల నిర్మాణాలను నవంబర్19 నాటికి పూర్తి చేయాలని, పనులు ప్రారంభించని చోట వాటిని రద్దు చేయాలని సూచించారు. ఎలినినో నేపథ్యంలో వ్యవసాయంతో పాటు పాడి, గొర్రెల పెంపకం, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహించి రైతులు అదనపు లాభాలు పొందాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. హైదరాబాద్లో జరిగిన శ్రీకృష్ణారావు స్మారక సొసైటీ వార్షిక పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉత్తమ సేవలు అందించిన 22 మందికి అవార్డులు, బంగారు పతకాలను అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షా భూమిలో సీఎస్ఆర్ నిధులతో నిర్మించ తలపెట్టిన షెడ్కు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఆకాశ్, వైస్ చైర్మన్ అహ్మద్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ది కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. లుంబిని దీక్ష భూమిలో 10 లక్షల రూపాయలతో నిర్మించే షెడ్తో రానున్న రోజుల్లో వివిధ రకాల సమావేశాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజాభవన్లో మంత్రి సీతక్కను జిల్లా సీఈఓ, డిప్యూటీ సీఈఓల అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మెరుగైన పనితనంతో శాఖకు మంచి పేరు తీసుకురావాలని అధికారులు, సిబ్బందికి మంత్రి ఆకాంక్షించారు. అంతేకాకుండా ఎలినినో పరిస్థితులను సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్దంగా కష్టపడి పనిచేయాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకలు రాష్ట వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు నానబెయ్యం బతుకమ్మ సంబరాలను గ్రామాలు, పట్టణాల్లో మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ఆడబిడ్డలంతా సంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్ జిల్లాలో ఈ ఉత్సవాలు అంబరాన్ని తాకగా హనుమకొండలోని రామాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. అలాగే సంగారెడ్డి జిల్లాలోని డీఆర్డీఓ కార్యాలయంలో అధికారులు, బేగంపేటలో జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించిన లింగార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. పిండితో లింగాకారం ప్రతిష్ఠించి అభిషేకం చేసి దీపాలు వెలిగించిన ఆయన ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారి సేవతో పాటు దాండియాలో పాల్గొంటున్నారు. బీజేవైఎం నాయకులతో పాటు వేలాది మంది భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో అమ్మవారిని దర్శించుకుంటూ దాండియా వేడుకల్లో భాగస్వాములవుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శరణ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలను రాష్ట వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, పాటల ద్వారా నీటి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తేవాలని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ ప్రియాంక స్పందిస్తూ వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని, పెండింగ్ పర్యాటక ప్రాజెక్టుల డీపీఆర్లను 10 రోజుల్లోగా సమర్పిస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో దసరా పండుగను పురస్కరించుకుని బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐడిఓసీ సిబ్బంది, రెవెన్యూ, పౌర సరఫరాలు, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళా ఉద్యోగులు భక్తి శ్రద్దలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

0: రాష్ట ప్రయోజనాలే ధ్యేయంగా జిల్లాల మధ్య సహకారంతో సాగునీటి సమస్యలు పరిష్కరించుకోవాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఏదుల్లా, పాలమూరు నీటి కేటాయింపులపై వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లా నీలకొండపల్లి బౌద్ద మహాస్తూపం నిర్మాణ శైలి అద్భుతంగా ఉందని థాయిలాండ్, కంబోడియా దేశాల బౌద్ద భిక్షువులు ప్రశంసించారు. ఇక్కడ నిర్వహించిన ఉత్సవాల్లో తెలంగాణ పురావస్తు శాఖ అధికారులతో కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు. 4.26 కోట్ల రూపాయలతో నీలకొండపల్లిని ప్రముఖ బౌద్ద క్షేత్రంగా అభివృద్ది చేస్తామని, ఇందుకోసం నిపుణులతో కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. విద్య, పరిశోధన, సాంకేతిక రంగాలను బలోపేతం చేసేందుకు ఐఐటి హైదరాబాద్, జపాన్లోని ఎంఐఈ విశ్వవిద్యాలయం ఈ ఒప్పందం కురుచుకున్నాయి. దీని ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడితో పాటు సెమీకండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలపై సంయుక్త పరిశోధనలకు అవకాశం లభిస్తుందని ఐఐటీహెచ్ డైరెక్టర్ బిఎస్ మూర్తి, ప్రొఫెసర్ హిడయటో మియాకే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ పంచాయతీ ప్రణాళికలో కరీంనగర్ జిల్లా కోనేరుపల్లి గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాలరాజు జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి 20,000 నగదు బహుమతిని సాధించారు. సర్పంచ్ సంవాద్ యాప్ ద్వారా జరిగిన ఈ పోటీలో ఆయనకు ఈ గౌరవం దక్కడం ఇది రెండవసారి. వైరస్ల దాడి సమయంలో ఇంటర్ఫెరాన్ సిగ్నలింగ్ విఫలమైన కణాలను కాపాడే బ్యాకప్ రక్షణ మార్గం ఉందని హైదరాబాద్ సీసీఎంబీ పరిశోధనలో తేలింది. ఎంఏవీఎస్ ప్రోటీన్ మైటోకాండ్రియా నిర్మాణాన్ని కాపాడుతూ ఆర్ఎన్ఏ వైరస్ల వృద్ధిని సమర్థవంతంగా అడ్డుకుంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. హైదరాబాద్ హైటెక్స్లో 2 రోజుల పాటు జరిగే సమాఖ్య బిజినెస్ సమ్మిట్ 2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక బతుకమ్మ వేడుకల్లో భాగంగా 4వ రోజు నానబియ్యం సంబరాలను రాష్ట వ్యాప్తంగా మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. రాష్ట ప్రయోజనాల ధ్యేయంగా జిల్లాల మధ్య సహకారంతో సాగునీటి సమస్యలను పరిష్కరించుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కోరారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:20 దాటి 24 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినీతో. ఒక సాధారణ వలసకూలీ కుటుంబం నుండి ప్రపంచం గర్వించే నోబెల్ శాంతి పురస్కారం వరకు సాగిన అసాధారణ ప్రయాణం వారిది. ఒకప్పుడు కోర్టు గడప దాటకూడదు అనే ఆంక్షలు విధించిన స్థాయి నుండి మానవ హక్కుల పరిరక్షణకు అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేసిన కృషికి గాను 85 ఏళ్ల వయస్సులో ప్రతిష్టాత్మకమైన 2026వ సంవత్సరానికి గాను నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు నవనీతం నవీ పిళ్లే గారు. పేదరికం నుండి ప్రపంచ శాంతి నోబెల్ అందుకునే వరకు ఎంతో స్ఫూర్తిదాయకమైన వారి ప్రయాణ విశేషాలు మన చైతన్య స్ఫూర్తిలో వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: భద్రాచలం చిత్రానికి శంకర్ మహదేవన్ చిత్రాలు పించిన పాట విన్నారు. రచన సుద్దాల అశోక్ తేజ్, సంగీతం వందేమాత్రం శ్రీనివాస్. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 హెలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో అక్టోబర్ 16 వరల్డ్ స్పైన్ డేను పురస్కరించుకుని వెన్నుముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ పొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402-240-8852, 0402-240-8853, 0902-55-59-23. రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి.
1: ఆపాత

చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. 2026వ సంవత్సరానికి గాను నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న నవి పిల్లే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 1941వ సంవత్సరం సెప్టెంబర్ 23న దక్షిణాఫ్రికాలో డర్బన్లో తమిళ భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు నవి పిళ్లే గారు. నవి పూర్వీకులు భారతదేశం నుండి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. తాతగారు అప్పట్లో ఒక చెరుకు తోటలో పనిచేసేవారట. ఇక నవి పిళ్లే గారి తండ్రి ఒక బస్ డ్రైవర్. సాధారణ కుటుంబం. ఆ సమయంలో దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష ఉండేది. చర్మం రంగు, వంశ పారంపర్యమైన నేపథ్యం ఆధారంగా ప్రజలు ఎక్కడ నివసించాలి, ఎక్కడ చదువుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ ప్రజాస్థలాలను ఉపయోగించాలి అన్నది నిర్ణయింపబడేదిట. అలాంటి పరిస్థితుల్లో పెరిగారు నవి పిళ్లై గారు.

గమ్యం సినిమానికి రంజిత్ ఆలపించిన పాట విన్నారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:32 అవుతోంది. నవీ పిళ్ళయ్య గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే నవీ పిళ్ళయ్య గారికి అన్యాయం అనేది పుస్తకాల్లో చదివే విషయం కాదు, అది తన చుట్టూ కనిపించే వాస్తవం. అవును, నిజంగా అన్నింటినీ అనుభవించారు ఆవిడ. వివక్ష, విభజన, అవకాశాల్లో అసమానత, ఇవన్నీ ఆమె చిన్నతనంలో చూసిన బాధాకరమైన పరిస్థితులు. చదువుకోవడానికి డబ్బుల్లేవు, ఎలా చదువుకోవాలో తెలీదు, కానీ బాగా చదువుకోవాలనే ఇష్టం, సంకల్పం. ఎక్కడ చదువుకోవాలో తెలీదు, కాకపోతే డర్బన్లో ఉన్న కొందరు భారతీయులు ఆమె చదువు కోసం విరాళాలు అందించారు. ఆ అందించిన విరాళాలతోనే నాటెల్ విశ్వవిద్యాలయంలో చేరిపోయారు నవీ పిళ్ళయ్య. 1963 బీఏ పట్టాతో పాటు 1965 న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఎంతో సంకల్పంతో కష్టపడి చదివారు. చదువులో రాణించి హార్వర్డ్ యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో లా డాక్టరేట్ సంపాదించారు. ఈ పరిస్థితి మారాలి, మార్చాలి అనే ఒకే ఒక సంకల్పం. దానికి నవీ పిళ్ళయ్య చేతిలో ఉన్నది ఒక న్యాయ పట్టా. అదొక్కటి కాదు, వెనక్కి తక్కకూడదని

దృఢ నిశ్చయం. మరి ఆ తర్వాత ఆ నిశ్చయంతో వారు ఎలా సాగారు, వారి ప్రయాణం ఎలా సాగింది మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

యువా చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీత దర్శకత్వంలో కార్తీక్ తో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన వేటూరి సుందరరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. చదువు పూర్తయ్యాక అన్యాయానికి గురవుతున్న తన దేశ ప్రజల కోసం లాయర్ కోర్టు తొడిగారు నవీ పిళ్ళై. 1967 దక్షిణాఫ్రికాలో నాటల్ ప్రావిన్స్ లో సొంతంగా లా ప్రాక్టీస్ ని, న్యాయశాస్త్ర ప్రాక్టీస్ ని ప్రారంభించారు. ఒకప్పుడు ఆమె కోర్టులో అడుగు పెట్టడానికి కూడా స్థానం లేదు అని జడ్జి ఛాంబర్ లో కూడా రానివ్వలేదుట. అలాంటి పరిస్థితి నుండి ఆమె భర్త కోసమే కోర్టులో మొదటి పోరాటం చేశారు నవి. అవును, నవి పిళ్ళై భర్త గ్యాబీ పిళ్ళై వారు కూడా ఈ వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సమయంలో 1971 ఆయన కోసం ఒక భార్యగా, న్యాయవాదిగా కోర్టులో అసాధారణ పోరాటం చేసి విజయం సాధించారు ఈ మహిళా శక్తి. అంతేకాదండి, నెల్సన్ మండేలా ఇతర నాయకులు రాబిన్ ఐలాండ్ జైల్లో ఉంచినప్పుడు వారి కోసం, వారికి కనీస మానవ హక్కుల కోసం వాదించి 1973 చారిత్రాత్మక విజయం సాధించారు నవి పిళ్ళై.

నవీ పిళ్ళై గారు కూడా తన జీవితాన్ని ప్రజలకి అంకితమిచ్చేశారు. నవీ పిళ్ళై ప్రయాణం 1973 సంవత్సరంలో చారిత్రాత్మక విజయం సాధించడంతో ఆగిపోలేదు. అక్కడితో ఆగిపోలేదు, ముందుకు కొనసాగుతూనే ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1995 సంవత్సరంలో దక్షిణాఫ్రికాకు నెల్సన్ మండేలా గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయనే స్వయంగా నవీ పిళ్ళై గారిని దక్షిణాఫ్రికా హైకోర్టు మొదటి మహిళా జడ్జిగా నియమించారు. విద్య ఒక జీవితాన్ని ఎలా మార్చగలదో చెప్పే స్ఫూర్తిదాయక కథ నవీ పిళ్ళై గారిది. ఎన్నో ఏళ్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. 6 ఏళ్లపాటు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్గా పనిచేశారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలో మానవ హక్కుల పరిరక్షణలో నవీ పిళ్ళై గారు ఎంతో కీలక పాత్ర పోషించారు. ఒక్కసారి మనం ఇదంతా గమనిస్తే ఎక్కడ డర్బన్ నుండి హేగ్ అంతర్జాతీయ కోర్టు వరకు, దక్షిణాఫ్రికా న్యాయస్థానాల నుండి ఐక్యరాజ్యసమితి వరకు సాగిన వారి ప్రయాణం అద్వితీయం, అమోఘం, అపూర్వమని చెప్పాలి.

ఆకాశమే నీ హద్దుర చిత్రానికి సైంధవి ఆలపించిన పాట విన్నారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లబ్ లో సమయం 1:48 నిమిషాలవుతోంది.

నవీ పిళ్ళై గారి ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న ఒత్తిళ్లు, రాజకీయ దాడులు చాలానే ఉన్నాయి. కానీ నవీ పిళ్ళై ఎప్పుడూ లొంగిపోలేదు. ఆమె నైతిక దిక్సూచి ఎప్పుడూ న్యాయం వైపే చూపించింది. 2026 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి వార్త అందినప్పుడు నవీ పిళ్ళై జర్మనీలో న్యూరెంబర్గ్ న్యాయస్థానంలో ఒక కోర్ట్ రూంలో 600 మందితో ఉన్నారట. ఒకప్పుడు న్యూరెంబర్గ్ విచారణల పుస్తకాలు చదువుతూ న్యాయం గురించి కలలు కన్న ఒక విద్యార్థిని దశాబ్దాల తర్వాత నోబెల్ గౌరవాన్ని అందుకోవడం, ఆ కల వెనుక సంవత్సరాల చదువు ఉంది, ఎంతో కృషి ఉంది, అన్యాయానికి ఎదురు నిలిచిన ధైర్యం ఉంది, బాధితుల మాట వినే కరుణ ఉంది. అన్నిటికన్నా మించి చట్టాన్ని నిష్పాక్షికంగా అమలు చేయాలనే పట్టుదల ఉంది. ఈ గుర్తింపు తన ఒక్కరిదే కాదు, తాను సేవలందించిన అన్ని సంస్థలది, తనతో కలిసి పనిచేసిన అందరిది అంటారు నవీ పిళ్ళై. సాహో నవీ పిళ్ళై అనాలనిపిస్తోంది వారి కథ విన్నాక కదా. మరి ఒక మంచి పాట వారి కోసం సాహో అంటూ.

0: వకీల్ సాబ్ చిత్రానికి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:53 దాటి 25 సెకండ్లు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అక్టోబర్ 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేను పురస్కరించుకుని వెన్నుముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు, ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ పొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324085323 2324085353, 2955092 ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324085223240853 2955092 3. రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం 10:00 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఒక బస్ డ్రైవర్ అమ్మాయి నుండి సమాజంలో కనీస గుర్తింపు లేని పరిస్థితుల్లో పుట్టిన ఒక చిన్నారి ఇవాళ ప్రపంచ శాంతిదూతగా నోబెల్ వేదికపై నిలబడగలిగారంటే దానికి కారణం ఆమె గుండెల్లో ధైర్యం, న్యాయంపై ఆమెకున్న నమ్మకం. మన జీవితాల్లో కూడా చాలామంది జీవితాల్లో చిన్న చిన్న కష్టాలకే కుంగిపోతూ ఉంటారు. అలా కుంగిపోకుండా మన కలల్ని నిజం చేసుకోవడం కోసం పోరాడితే విజయం సాధించడం సాధ్యమని మరొక్కసారి నిరూపిస్తున్నారు నవి పిళ్ళై గారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న వారికి శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: भारतीय टीम ने 100 से अधिक टीमों के साथ मुकाबला किया। यह अभ्यास इस महीने की 2 से 12 तारीख तक आयोजित किया गया था। और अंत में मुख्य समाचार एक बार फिर। भारत ने समुद्री सुरक्षा और उभरती प्रौद्योगिकियों पर केंद्रित संयुक्त भारत आसियान अनुसंधान एजेंडा विकसित करने का प्रस्ताव रखा। विदेश मंत्री डॉक्टर एस जयशंकर ने कहा, विश्व एक नई अंतर्राष्ट्रीय व्यवस्था की ओर बढ़ रहा है, जिसमें कई देश वैश्विक मामलों में अधिक महत्वपूर्ण भूमिका निभा रहे हैं। भारत की थोक मूल्य आधारित मुद्रास्फीति इस वर्ष सितंबर में बढ़कर 11.39% हुई। जम्मू कश्मीर, लद्दाख, तमिलनाडु और पुदुचेरी में आज मूसलाधार वर्षा का अनुमान। और भारत और वेस्ट इंडीज के बीच चौथा T20 क्रिकेट मैच आज हैदराबाद में खेला जाएगा। इसके साथ ही दोपहर समाचार का यंग समाप्त हुआ। नमस्कार।
1: 2324853 2955092 రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం హలో డాక్టర్ మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
2: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మెలడీ టైం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. స్టూడియోల సమయం 2:31 దాటి 10 సెకండ్లు. చేర్యాల పెయింటింగ్స్, చేర్యాల హస్తకళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సిద్దిపేట జిల్లా చేర్యాల గ్రామానికి చెందిన ప్రముఖ జాతీయ అవార్డు పురస్కార గ్రహీత ధనాలకోట కుటుంబానికి చెందిన ప్రసిద్ధ చేర్యాల కళాకారులు, వీళ్లే నకాశీ కళాకారులను కూడా అంటారు, వారి కుమారులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఏ థీమ్తో పెయింటింగ్స్ ని పెట్టారో తెలుసా? వికసిత్ భారత్ థీమ్ ఆధారంగా ఈ కళాకారులు వినూత్న శైలిలో చేర్యాల స్కోల్ పెయింటింగ్స్ ని చేశారట. 5 అక్టోబర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దేశవ్యాప్తంగా వచ్చిన సాంప్రదాయ జానపద కళాకారులను కలిసి పర్సనల్ గా కంగ్రాచులేట్ చేశారట, అభినందిస్తూ సత్కరించారు మన తెలంగాణ కళాకారులను కూడా. ఈ 16 రెసిడెన్సీలో కళాకారులు చేసిన వైవిధ్యమైన చేర్యాల చిత్రాలు ఇకపై రాష్ట్రపతి భవనంలో శాశ్వతంగా కొలువు తీరబోతున్నాయి. వీటితో పాటు ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన మధుబని, గోండ్, ఒడిశా పటాచిత్ర వంటి దేశంలో ప్రముఖ సాంప్రదాయ కళారూపాలతో పాటు తెలంగాణ మట్టికళైన చేర్యాల పెయింటింగ్స్ కి హస్తకళకి గుర్తింపు దక్కడం నిజంగా తెలంగాణ వాసులైన మనందరికీ గర్వకారణం.

దేవి పుత్రుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న ఆలపించిన పాట విన్నారు. రచన జొన్నవిత్తుల, సంగీతం మణిశర్మ. మెలడీ టైం వింటున్నారు. స్టూడియోల సమయం 2:37 దాటి 40 సెకండ్లు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. విజయ డైరీ ఉత్పత్తుల గురించి మీకేమైనా సందేహాలున్నాయా? వాటి నాణ్యత, లభ్యత, ప్రత్యేకతలు తదితర అంశాలపై మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రేపు ఉదయం 10:00 నుండి 11:00 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ కార్యక్రమంలో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు, ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085239 ఫోన్ నెంబర్లు. మరొకసారి 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085223 2950923. రేపు ఉదయం 10:00 నుండి 11:00 వరకు విజయ డైరీ ఉత్పత్తుల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.

0: మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మెలోడీ టైం వింటున్నారు. మరి చేరియాల పెయింటింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అసలు చేరియాల హస్తకళ వెనుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు చూస్తే, కథలు చెప్పే చిత్రకళ మన చేరియాల హస్తకళ. ఈ పెయింటింగ్స్ కేవలం అలంకరణ కోసం వేసేవి కాదు, ఇవి ఒక కథా ప్రవాహంలాగా సాగుతాయి. పూర్వకాలంలో జానపద కథకులు ఊరూరా తిరుగుతూ ఈ చిత్రపటాలను ప్రదర్శిస్తూ మన మహాభారతాన్ని, రామాయణాన్ని, దానిలో ఉన్న ముఖ్యమైన ఘటాలని, ఇంకా స్థానిక పురాణ గాథలను పాటల రూపంలో కథలుగా చెప్పేవారట ఈ హస్తకళలను ప్రదర్శిస్తూ. అప్పటి దృశ్య శ్రవణ మాధ్యమం ఈ చేరియాల హస్తకళంటే అతిశయోక్తి కాదేమో. ఇంతకీ చేరియాల చిత్రాల్లో రసాయన రంగులు అస్సలు ఉపయోగించారట. పూర్తిగా సహజ సిద్ధమైన రంగులు వాడతారు. రాళ్లు, ఆకులు, పూలు, చెట్లు, జిగురును ఉపయోగించి కళాకారులే స్వయంగా రంగులను తయారు చేసుకుంటారు. తెలుపు ఎలా తయారు చేస్తారు తెలుసా? అసలు కలర్స్ ఎలా వస్తాయంటే, తెలుపు రంగు కోసం సముద్రపు శంఖాల పొడి, నలుపు కోసం దీపం కాటుకును ఉపయోగిస్తారట. ఇక పసుపు రంగు కోసం పసుపు కొమ్మలు లేదా పసుపు రాళ్లు, నీలం రంగు కోసం నీలిమందుని వాడతారట. మరి దీని వెనక అట్లా ఇంకా చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి చేరియాల పెయింటింగ్స్ గురించి, చేరియాల హస్తకళ గురించి. వినాలంటే, తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

జోడి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రాలపించిన పాట విన్నారు. సంగీతం ఇఆర్ రెహమాన్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మెలోడీ టైం వింటున్నారు. స్టూడియోల సమయం 2:47 దాటి 22 సెకండ్లు. మరి చేర్యాల పెయింటింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఏ వేటిని జోడించి ఏ రంగులు తయారు చేస్తారో చెప్పుకున్నాం. మరి ఆ రంగులు వేయాలంటే క్యాన్వాస్ కావాలి కదా. ఈ చిత్రాలను వేసేందుకు క్యాన్వాస్ కూడా చాలా ప్రత్యేకంగా సిద్దం చేస్తారట కళాకారులు. ఖాదీ కాటన్ బట్టకు చింతపిక్కల పొడి, శంఖం పొడి, మట్టి, జిగురు కలిపిన మిశ్రమాన్ని 3-4 సార్లు పూసి ఎండబెడతారట. దీనివల్ల ఆ బట్ట గట్టిగా మారి 100 సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుంది. అంతటి చరిత్ర మన చేర్యాల హస్తకళది. ఇక చేర్యాల చిత్రాలను చూడగానే ఇట్టే గుర్తుపట్టేస్తాం దాని ఐడెంటిటీ, దాని వెనకున్న బ్యాక్గ్రౌండ్. దాదాపు అన్ని చిత్రాలకు బ్యాక్గ్రౌండ్ ఎరుపు రంగులో ఉంటుంది మీరు గమనిస్తే. దీనివల్ల ఆ ఎరుపు రంగు వల్ల బొమ్మలు చాలా స్పష్టంగా, ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి. మరి బొమ్మల్లో వేసే ముఖాలకు వేసే పాత్రలు, వాటి వెనుక ఉన్న రంగులు వెనుక కూడా ఒక విశేషం ఉంది. అదేంటో చెప్తాను ఈ పాట తర్వాత.

నిన్నే పెళ్లాడత చిత్రానికి రాజేష్ పాడిన వండర్ఫుల్ మెలడీ విన్నారు. సంగీతం సందీప్ చోత, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మెలడీ టైం వింటున్నారు. మరి చేరియాల బొమ్మల్లో ముఖంలో ఆ పాత్రల వెనుక కొంత విశేషం ఉంది చెప్తానన్నాను కదా. మనం చేరియాల పెయింటింగ్స్ లో హస్తకళ్ళలో బొమ్మల్ని గమనిస్తే బొమ్మల్లో పాత్రల ముఖాలు, ముఖ్యంగా కళ్ళు చాలా పెద్దవిగా చేపకళ్లలా ఉంటాయి. ముక్కేమో కొనదేలి ఉంటుంది. కథలోని పాత్రల స్వభావాన్ని బట్టి రంగులు వాడతారట కళాకారులు. ఉదాహరణకి కృష్ణుడు లేదా రాముడు వంటి దేవుళ్లకి వెయ్యాలి అంటే నీలం రంగు వాడతారట. అదే రాక్షసుల్ని చూపించాలంటే ఆకుపచ్చ లేదా నలుపు రంగును వాడతారట. ప్రతి పెయింటింగ్ చుట్టూ మనం గమనిస్తే ఒక అందమైన బోర్డర్తో మరింత అందంగా కనిపిస్తుంది ఈ చేరియాల పెయింటింగ్. ప్రస్తుతం తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో చేరియాల గ్రామానికి

నకాషీ కుటుంబాలు మాత్రమే ఈ అరుదైన సాంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతూ తర్వాత తరాలకు అందిస్తున్నారు. హస్తకళల్ని, చేనేతని, మన సంస్కృతిని ప్రోత్సహిద్దాం, ఆదరిద్దాం. ఇది ఈనాటి మెలోడీ టైం.

0: మెలోడీ టైంలో మీరు చివరిగా విన్న పాట పరదేశీ చిత్రానికి ఉన్ని కృష్ణన్ చిత్ర ఆలపించారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. మరి మరొక రోజు మరొక కార్యక్రమంలో మళ్లీ మిమ్మల్ని పలకరిస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 5 గంటలు. శ్రోతలకు శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతీయ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11 గంటేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలుంటాయి. మరికొంచెం సేపట్లా మిమ్మల్ని అలరించే మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం సురైతది. ఈ పొద్దుమట్ట 5:30 రూపకంలో తీరొక్క పూల జాతర బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ కె రామేశ్వర్, కె లెనిన్. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఇవాళ్టి రేపటి కార్యక్రమాల్లో తెలుసుకుందాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మాట చెప్పుండ్రీ, పాట వినుండ్రీ. మీరు చెప్పే ముచ్చట్లు, మేము వినిపించే పాటలు, గిట్లా మీ మా మాటల నడుమ పసందైన పాటలతో సందడి చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 5:30 దాకా ప్రసారం అవుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు చెప్పి మీకు నచ్చిన పాటల్ని అడగొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 087732 జత చేసి ఫోన్ చేయాలా. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఉత్తరాల ద్వారా కూడా మీరు కోరిన పాటలను అడిగి వినొచ్చు. మరి ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్ నంబర్ 504002. ఇప్పుడు విందాం ప్రేమతో రా సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన ఈ పాట.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాటండ్రి. మన ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా బంగారు బాబు సినిమా నుంచి ఏడడుగుల సంబంధం అనే పాటను వినిపించండి అంటూ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ కోరుతున్నారు. ఇప్పుడు వీరి కోరికపై ఈ పాట విందాం.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాటైన్రి. మన ఈ కార్యక్రమానికి సుజాత కేఆర్కే కాల

0: నుంచి ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో సార్.
0: నమస్తే అమ్మా.
1: నమస్తే సార్.
0: మాట చెప్పుండ్రీ, పాట ఇంటికి ఫోన్ చేసిండ్రు. ఏ పాట వింటారు?
1: కుంతే పుత్రుడు సార్, సాయిబాబా పాట.
0: లేలే బాబా నిద్ర లేవైన పాటనా?
1: అవును సార్.
0: తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు?
1: చెన్నకి వెళ్తాం సార్, అవుట్ వైపు.
0: ప్రస్తుతం ఏం పనులు ఉన్నాయి మరి?
1: ఇప్పుడు ఏం పనులు లేవు సార్, ఇంకా దసరా అయినాక చాలా అయితాయి సార్.
0: దసరా తర్వాత బిజీగా మారిపోతారు కదా?
1: అవును సార్.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలమ్మా. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.
1: అవును సార్. పాట మొత్తం ఇవ్వండి సార్.
0: అవును.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రీ, పాట అయినండ్రీ. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలను అడగచ్చు. గట్లనే మంచి మంచి ముచ్చట్లు మాతో పంచుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. వీటికి 08732 ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బొంబాయి ప్రియుడు సినిమా నుంచి కీరవాణి చిత్ర పాడిన ఈ పాట.

0: మావిచిగురు సినిమా నుంచి ఎస్వి కృష్ణారెడ్డి గారి స్వీయ సంగీత సారథ్యంలో ఉన్న పాటను
1: కొమ్మన కులికి తప్పకుండా వినిపిస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. సమయం దగ్గర పడుతుంది, మీరు కోరిన పాట వచ్చేస్తుంది.
0: ఓకే, థ్యాంక్ యూ సార్.
1: ధన్యవాదాలు.